ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ 19వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. ఎగరేద్దామా సొగసైన మన జెండా. గీతరచన దాశరథి. సంగీతం ఏవి సావిత్రి.

సావిత్రి గారి గాత్రంలో దాశరథి రచన ఎగరేద్దామా సొగసైన మన జెండ విన్నారు. దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:04:45 మరికు దిక్షణాలను అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

0: and aggregator vehicles. India has been ranked first in business climate among 40 plus global markets in the latest Business Climate Survey 2026 by the Swedish Chamber of Commerce in India. Commerce and Industry Minister Piyush Goyal shared this information in a social media post. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం.

0: ఆకాశవాణి చింతన వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నరసయ్య గారు.
1: స్వధర్మములో లోపమున్నను గొప్పదైన పరధర్మము కంటే మంచిది అని తెలియజేశాను. ధర్మము నిలబెట్టుటకై యుద్ధము చేయమని అర్జునునికి బోధ. ధర్మము సంక్లిష్టములో నాశనమైనప్పుడు ధర్మ సంస్థాపన కొరకు, సాధురక్షణ కొరకు, దుష్టశిక్షణ కొరకు నా మాయచేత నేనే అవతరించుచున్నాను అని అర్జునునికి తద్వారా మానవాళికి తెలియజేశాను. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా, నరుడైన పార్థునికి నారాయణుడే సారథిగా, అనగా ఈ జగత్తు అనే చెలించే రథానికి సారథియే శ్రీకృష్ణుడు. పార్థసారథి ద్వారా అనుగ్రహింపబడిన పూర్తి కర్తవ్య జ్ఞాన తత్వ సందేశము మానవాళి కనుక అది సార్వజనీనము. సంక్షిప్తముగా ధర్మము, సత్వము, సత్యము, అహింస, దైవీ గుణ సంపత్తి ఈ వివరములు మానవాళికి సన్మార్గంలో నుండుటకు సోపానములుగా చూపింపబడినవి. రెండు మార్గములు కర్మమార్గము, జ్ఞానమార్గము, మార్గనిర్దేశములు ధ్యేయముగా నుంచుకొనదగినవి స్థితప్రజ్ఞత, గుణాతీతము, సమత్వము, ద్వంద్వాతీత శైలి, భూతదయ, పరమాత్మను అన్నిటా భావించుట, దైవీ గుణములను ఆచరించుట ఇవి ఉన్నత శ్రేణికి పయనింపజేయు రీతులు. అరిషడ్వర్గములు అసురీ గుణములు వీడనాడి చిత్తవృత్తిని నియంత్రుడుచే యోగరీతి వైపు పయనించుటకు మార్గము సుగమము అగును. కర్మఫలములందు అసంగత్వము అనగా నిష్కామకర్మము, శరణాగతునుగా అనన్యభక్తితో సేవించుట ఇది యోగ సంపద. అందరకు అవగతమైనట్లు ప్రకృతితో అనగా పంచభూతములతో ముడిపడిన అంతర్గత నిర్మాణములు కూడా వివరింపబడినవి. భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిదేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టదా. ఐదు పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారము ఈ ఎనిమిది ఏ ప్రకృతి అని సమీకృత భావనతో మానవ రీతిగా అన్వయించుచు విశ్లేషించిరి. సామాన్య రీతిలో మనము గమనించినను మానవుని దైనందిక జీవితములో తీర్చిదిద్దు అనేక మార్గములు మానవాళి ఆచరణకే అని తప్పక గ్రహించవలను. త్యక్తోత్తిష్ట పరంతప తస్మాత్వముత్తిష్ట యశోలభస్య ఈ రెండు సందేశములు అర్జునునికై చెప్పబడినవి. ఇందు ఉత్తిష్ట అనే పదము అత్యంత శక్తివంతమైనది. ఎల్లవేళలా స్ఫూర్తినింపును ముఖ్యంగా క్లిష్ట సమయములలో అర్జునుని కార్యోన్ముఖుని గావించుటకు అనేకసార్లు ఉత్సాహపరిచి ఉత్తేజపరిచాను. అట్లు చేయుటియో హృదయ దౌర్బల్యం వీడుటకు లెమ్ము అని సూటిగా సంబోధించాను. గెలిచిన రాజ్యభోగము, ఓడిన వీరస్వర్గము అనుచూ కృతనిశ్చయుడవై లెమ్ము అని వివిధ స్థాయిలలో అనేక విభాగముల్లో యోగరీతిలో కర్మబద్ధతను పాటింపను చేశాను. చివరి అస్త్రముగా ఈ శత్రువులు ఇప్పటికే నాచే చంపబడినారు, నీవు నిమిత్తమాత్రుడు అని పరమాత్మ తత్వముగా విశ్వరూప సందర్శనము భక్తి వలన అనుగ్రహించాను. ఉత్తిష్ట నరసార్థువుల అనే మాట మనం సుప్రభాతములో వినుటగలదు. రాముని కూడా విశ్వామిత్రుడు అట్లే సంబోధించాను. ఆధునిక కాలంలో స్వామి వివేకానందుడు అటువంటి ప్రయోగము ప్రపంచంలో మానవాళికి అందజేశాను. ఇక గీతాతత్వం అంతయు యోగాధ్యాయముల ద్వారా యోగ వివరణలు గలవు. ఇక అందరూ తెలుసుకునదగినవి, సూక్ష్మముగా చెప్పబడినవి. అతి గంభీర విషయములు అయినను యోగం అనగా సమత్వం యోగ ఉచ్యతే. యోగం కర్మసు కౌశలం. యోగమనగా కర్మలను ఆచరించుట్లో నైపుణ్యత, యోగమనగా సమత్వము ఈ రెండు సాంఖ్య ద్వారా ప్రతిపాదించబడినవి. ఈ రెండూ ఆచరించరుచో ప్రతి వ్యక్తి యువకుల నుంచి వృద్ధుల వరకు అందరకు యోగాచరణ అంటే ఏమిటో తెలుసుకునుట చాలా సులభము. యోగాభ్యాసము, తీరుతెన్నులు భౌతికముగా యోగాచరణ కావలసినవి. యోగము, ప్రాణాయామము, యుక్తాహార విహారములు ఇవన్నీ జీవనములో ఒక అంశముగా నియమముల ద్వారా పాటించుట శ్రేష్టతరము. సంకల్ప వలనే కోరికలు ఇవి త్యజించి ఇంద్రియ సమూహముల నుండి మనస్సును నిగ్రహించి క్రమక్రమంగా విరమించవల్లు. మనస్సును నిగ్రహించి ధృతి ద్వారా మనస్సును ఆత్మయందే నిలిపి ఆలోచనలకు దూరంగా నిష్టతో

0: యోగము నిర్వహించవలను. ఆత్మసంస్థం మనకృత్వ నకించిదపిచింతయే. చంచలమైన మనస్సును నిగ్రహించి ఆత్మ యొక్క అధీనంలో ఉంచాలి. ఎంతటి యుక్తాయుక్తుడైనను బలవంతమైన ఇంద్రియములు మనస్సును హరించును. నిర్మలమైన మనస్సు వలన బుద్ధి నిశ్చలత్వం పొందును. అరిషడ్వర్గములు నాశనకారకులు, అన్నిటికీ మూలము కామమే. ఇది మానవాళికి చేసిన సంబోధన.
1: మీరింతవరకు చింతన కార్యక్రమం విన్నారు.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో భాగంగా పాడి పశువుల పునరుత్పత్తి సమస్యలపై అవగాహన ఆవశ్యకత కోసం శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యానం వింటారు.
1: పాడి పశువుల పోషణలో పశువులు సరైన సమయానికి కట్టి సరైన సమయానికి ఈత ఈనితేనే మనకి లాభదాయకం. అలాగే మంచి పాల ఉత్పత్తి కూడా ఇవ్వాలి. ఏదేమైనా మనము ఈ విషయాల్లో గనక సరిగా అవగాహన లేకుండా పాడి పశువులు పోషణ చేసినట్లయితే మనకి అంత లాభాలు రాకపోవచ్చు. ప్రధానంగా ఈ పునరుత్పత్తి సామర్థ్యం బాగున్నటువంటి పాడి పశువులతోటే మనం పాడి పశువులు పోషణ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఆవులు గేదెలు వీటిని తీసుకున్నట్లయితే మనకి మొదట్లో అంటే మనకి ఆవులు 18 నుంచి 20 నెలలకి చూలు కట్టి ఇక తర్వాత 280 రోజుల తర్వాత ఈంతాయి. గేదెలైతే 24 నుంచి 36 నెలలకు చూలు కట్టి 310 రోజులకి ఈంతాయి. అసలు మొదట పెయ్యదూడ మొదటిసారి ఎదకొచ్చి ఆ తర్వాత కట్టు సామర్థ్యాన్ని కలిగి ఉండేలాగా ఎదగటానికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే అది సాధ్యమైంది. ఏదో రోజు ఇంటి దగ్గర ఉన్నటువంటి గడ్డిని ఎండుగడ్డినో ఏదో కాస్త కూస్త వేసుకుంటూ పోతే సరిపోదు. మనం ఒక ప్రణాళికబద్ధంగా పాడి పశువులు పోషణ చేసేటప్పుడు పెయ్యదూడ నుంచి చిన్నప్పటి నుంచి వాటికి ఇచ్చేటువంటి మేపు కానీ వాటి ఆరోగ్య సంరక్షణ కానీ వాటి నట్టల నివారణ మందుల కార్యక్రమం కానీ సరైన పద్ధతిలో చేసుకుంటేనే మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇది గనక అవగాహన లేకుండా వాటి ఋతుచక్రం మీద సరైనటువంటి మనకి అవగాహన లేకుండా మనం పాడి పశువుల పోషణ చేస్తే సరైన సమయానికి ఎదసూది వేయించలేం. అలాగే అది కట్టు కూడా సరిగ్గా కట్టేటువంటి అవకాశాలు ఉండవు. సాధారణంగా ఎదకొచ్చిన తర్వాత ఉదయం వస్తే రాత్రి, రాత్రి వస్తే ఉదయం ఎదసూది వేయించాలనేది ఒక చిన్న సూత్రం. అది కూడా కొంతమంది రైతు సోదరులు పాటించటల్లా. దానికి తోడు పెయ్యదూడ బాగా ఎదగాలంటే వాటికి పెట్టేటువంటి మేపులో ఏటటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, లోపల గర్భాశయం బాగా ఎదగాలి, అండాలు బాగా ఉత్పత్తి కావాలి, ఇవన్నీ జరగాలంటే మనం ఎలాంటి మేపు ఇవ్వాలి అనే దాని మీద మనం ఖచ్చితంగా అవగాహన ఏర్పరచుకొని వాటికి సరైనటువంటి ఆహారాన్ని అందించాలి. అసలు దానికన్నా ముందు అవి ఆరోగ్యంగా ఉండటం కోసం క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు తాపించాలి. అలాగే ఈ ఖనిజ లవణ మిశ్రమాన్ని మనం ఖచ్చితంగా పశువులకి అందించాలి. అలాగే వాటి పెట్టేటువంటి దాణా కూడా పౌష్టికాహారం సమీకృత దాణా సిద్ధం చేసుకొని మనం వాటికి వేయించాలి. వీటన్నిటితో పాటుగా రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా టీకా మందులు ఎప్పటికప్పుడు వేయించాలి. ఇవన్నీ చేసుకుంటే మన పెయ్యదూడ ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. ఇలా చేసుకుంటూనే మనము ఒక వయసు వచ్చిన తర్వాత అది సరైన సమయాల్లో కట్టడం కోసం మనము వాటికి సరైనటువంటి మేపు అందించాలి. ప్రతిరోజు కూడా నానబెట్టినటువంటి కొమ్ము శనగల్ని వాటికి తినిపించాలి. ఎంత తినిపించాలి? 100 నుంచి 150 గ్రాములు కనీసం తినిపించాలి. దాంతోపాటుగా మనము ఫాస్ఫరస్ అనేటువంటి పోషణాన్ని అవసరం

0: అయితే సూది మందు ద్వారా అయినా ఇప్పించాలి. దాంతోపాటుగా విటమిన్లు, ఏ విటమిను, డి విటమిను, ఇ విటమిను, ఇవన్నీ కూడా పశు వైద్యం సలహాతోటి వాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దీంట్లో మనకి ఈ ఇందాక మనం అనుకున్నట్టుగా ఖనిజ లవణ మిశ్రమం కూడా చాలా చాలా ముఖ్యమైనది. చాలా చాలా తక్కువగా ఇస్తాం, 50 నుంచి 100 గ్రాములు ఇస్తాం, కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటుగా కాస్త ఉప్పు. ఇదంతా కూడా పశు వైద్యం సలహాతోటి శాస్త్రీయంగా గనక మనం గనక చేసుకోగలిగితే పశువు లోపల గర్భాశయం బాగా అభివృద్ధి చెందుతుంది, దాంట్లో ఈ గుడ్లు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. దీంతోపాటుగా ఇక రోజువారి మనం ఇచ్చేటువంటి మేపు, పచ్చిగడ్డి ఒక 10 కేజీలు, 5 కేజీలు ఎండుగడ్డి, ఇవన్నీ కూడా ఇస్తూ మంచి నీటిని కూడా వాటికి లభించేలాగా చూడాలి. ఈ విధంగా చూస్తే మన పశువు సరైన సమయానికి ఎదకొస్తుంది. మొదటిసారి ఎదకొచ్చినప్పుడు వదిలేసి ఇక రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఎదలో మటుకు ఖచ్చితంగా ఎదసూది వేయించాలి. ఇక్కడ ఎదసూది వేయించేటప్పుడు కూడా మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా పెయ్యదూడలు పుట్టడానికి ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి కాస్త కూస్త గవర్నమెంట్ వాళ్ళు కడితే మనకి ప్రత్యేకమైనటువంటి ఎదసూది వేస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటి, మనకు పుట్టబోయేటువంటి దూడలు 90% వరకు కూడా పెయ్యదూడలే పుడతాయి అనేటువంటి లెక్క మీద మనం ఆ ఇంజెక్షన్ని వేయించుకుంటాం. ఇదొకటి మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇచ్చేటువంటి పశుగ్రాసాలు కూడా పాడి పశువులకి పూర్తిగా ధాన్యపజాతి పశుగ్రాసాలు కాకుండా దాంతోపాటుగా 3 భాగాలు ధాన్యపజాతి ఇస్తే 1 భాగం అన్న పప్పు జాతి పశుగ్రాసాలని ఖచ్చితంగా అందించాలి. అలా అందిస్తే ఎలాంటి సమస్య లేకుండా మన పశువులు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి, దాని ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మన భూముల్లో 10% ఈ సూపర్ నేపియరు, లేదా CO1, CO2, APBN ఇలాంటి పశుగ్రాసాలు పెంచుతాం. వీటిని తర్వాత మనం దాంతోపాటుగా పెసరో, మినుమో అలాంటి ఏదైనా పప్పు జాతి వాటిని కలిపి మేపుతాం. మేపేటప్పుడు కూడా మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే, సరాసరి చొప్ప కానీ గడ్డి కానీ పూర్తిగా గాళ్ళు వేసేస్తాం. అలా కాకుండా చిన్న చిన్న మొక్కలు, ఎంత చిన్న మొక్కలు మనం చేయగలిగితే అంత సులువుగా అవి జీర్ణం చేసుకొని ఉపయోగపెట్టుకుంటాయి. వేసినటువంటి మేపు, వేసినటువంటి పోషణ ఉపయోగపడాలంటే పూర్తిగా జరగటానికి అనువుగా మనం చిన్న చిన్న ముక్కలు చేసి వేయటం అనేది చాలా చాలా ఉపయోగకరం. ఇది మనం జాగ్రత్తగా చేసుకోగలిగినట్లయితే అన్ని రకాల పోషకాలు వస్తాయి. అప్పుడప్పుడు పశు వైద్యం దగ్గర తీసుకెళ్లి వాటి గర్భాశయం ఎలా అభివృద్ధి చెందుతుంది, సమస్య ఏమైనా ఉందా, ఏదైనా ఇతర కాంటెంట్ సమస్యలు ఉన్నాయా, సరైన సమయానికి ఎదకొస్తుందా, రాకపోతే కారణం ఏమిటి, ఇవన్నీ కూడా మనం పరీక్ష చేయించుకొని తర్వాత మనము ఎదసూది వేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి.
1: మీరు ఇంతవరకు పొలం పనులు కార్యక్రమాన్ని విన్నారు. శ్రీకాకుళం పార్వతీపురం మండలం జిల్లా విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాలకు రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. అక్కడక్కడ ఒంటరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. వాతావరణంలో ఈ తదుపరి 2 రోజులు పెద్దగా మార్పు అంటూ ఉండదు. అలాగే మత్స్యకారులకు 19 నుంచి 22 సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎటువంటి హెచ్చరిక అంటూ ఏమీ లేదు. బంగాళాఖాతం కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉంది. ఇది వాతావరణ సూచన. మీరింతవరకు పొలం పనుల కార్యక్రమాన్ని విన్నారు.

మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. అదేవిధంగా తరుపతిగా సంస్కృతం వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది ఉండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరి నాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తి తీరుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్టంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించిన వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు

0: మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్బంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కన్నార దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టీటీడి నిర్వహించనుంది.
0: రాష్టంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2న ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎఫ్ఎం రెయిన్బో సాగర్ కే దొలరించి కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు నిలవ సమయం 7 గంటలు. మరి ఈనాటి కార్యక్రమాల వివరాల్లో భాగంగా మరికొద్దిసేపట్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ 7:15 ఉదయ సమీరంలో కారంగా శీర్షికన నేటి మాట శీర్షికన తాపీ ధర్మారావు తెలుగు భాషా పండితుడు యొక్క జీవిత విశేషాలు, అలాగే బోయి భీమన్న జీవిత విశేషాలు వింటారు. తర్వాతి అంశం భాగంగా లలిత సంగీతం వింటారు శ్రీమతి పివిఎస్ శిల్ప హర్షిత పాడిన లలిత గీతాలు. కొన్ని కీబోర్డ్ శ్రీ కె హరి, తబలా సకారం శ్రీ బి ధనుంజయ. అనంతరం పుష్పాంజలి కార్యక్రమాన్ని వింటారు సమాచార వాణి కూడా. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, అదేవిధంగా ఫ్యాషన్ మంత్రం కార్యక్రమంలో పాటు మూడో అంశంగా స్వచ్ఛత హీ సేవ 9:00 విజయవాడ కేంద్రం నుంచి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంపై శ్రీవారి విహరణ వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి. ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రచారం వింటారు. 9:30 పాటల పల్లకి, 10:00 వసుతైక కుటుంబం కార్యక్రమాన్ని వింటారు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 పాటల పల్లకి యథావిధిగా కార్యక్రమాన్ని వింటారు. 11:00 మధురిమ కార్యక్రమాన్ని వింటారు తెలుగు సినిమా పాత పాటలు. 11:30 స్టంప్డ్ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం. అనంతరం 11:50 తెలుగు సినిమా పాట వింటారు. హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ. 12:10 మధుమంజరి కార్యక్రమాన్ని వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ. 1:33 మహిళావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా హలో బాగున్నారా కార్యక్రమాన్ని వింటారు శ్రోతలు. నేరుగా ఫోన్ చేసి కావలసిన పాటను వినవచ్చు. 2:31 సైనిక్ మాధురి కార్యక్రమంలో టాపిక్ ఈరోజు హర్ కిసీ కే లియే హర్ జగత్ హర్ దిన్ శాంతి మే నివేశరన్, శ్రీమతి శిఖా శర్మ వ్యాఖ్యానంలో వింటారు. 3:00 మధురమే సుధాగానం కార్యక్రమాన్ని వింటారు. 4:00 సరదాగా కాసేపు, 5:00 యువాని కార్యక్రమాన్ని వింటారు. ఐదు గంటల 30 నిమిషాలకు మా పదం మీ భావం కార్యక్రమాన్ని వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 6:30 స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని వింటారు మొదటి అంశంగా. 2:00 మిక్స్డ్ మస్తీ కార్యక్రమాన్ని వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:45 మెల్లోడీ మ్యాచ్ కార్యక్రమాన్ని వింటారు. 8:00 విజయవాడ కేంద్రం నుంచి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై శ్రీవారి విహరణ కార్యక్రమాన్ని వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ మరియు డాక్టర్ రామకృష్ణ శేషసాయిబాబు ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 10:00 డైలీ అప్డేట్స్ 20వ భాగం ఏషియన్ గేమ్స్పై 2026 గాను జపాన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అప్డేట్స్ ఉంటారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలనా పద్దతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద నౌకలు 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एयरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక

0: వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్ మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ది స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: We are already globally competitive. Abhi jitne bhi 5 plant mein jo production chalu hua hai wo sab ke sab export mein competition mein khare utar rahe hain, quality par bhi aur cost mein bhi. So we are globally competitive and it's a very good journey. Semicon 1.0 was all about making the foundation. Semicon 2.0 is about building over that foundation.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026కు సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగర్కి దొలరించి కిరటం ఆలకించు ఆనందించు అందరికీ మంచు. నెల్లూరు సమయం 7:16:05. మన ఉదయ సమీరల కార్యక్రమంలో ఉన్న 5 ఉదయ సమీరల కార్యక్రమంలో మొదటిగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ, అదానీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
1: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

మరి ఈనాటి మన ఉదయ సమీరంలో భాగంగా మొదటిగా నేటి మాట శీర్షికన ఈరోజు తాపీ ధర్మారావు తెలుగు భాష పండితుడి యొక్క జన్మదిన మరియు ఆయన జీవిత విశేషాల్లో భాగంగా ఈరోజు తెలుగు సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, హేతువాది, సంఘ సంస్కర్త తాపీ ధర్మారావు నాయుడు గారి గురించి మనం కొన్ని విషయాల్లో చూసినట్టయితే, తాపీ ధర్మారావు నాయుడు గారు 1887 సెప్టెంబర్ 19 బెరహాంపూర్లోని జన్మించడం జరిగింది. చిన్ననాటి నుంచి ఆయనకు తెలుగు భాష, సాహిత్యం, సమాజం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి తరువాత ఆయనను గొప్ప రచయితగా కూడా ఆలోచనపరుడిగా తీర్చిదిద్దిందనమాట. ఆయన కేవలం రచనలు చేసే రచయిత మాత్రమే కాదు, సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, అనవసరమైన ఆచారాలు, సామాజిక అసమానతలను ప్రశ్నించే వ్యక్తి. ప్రజలు ఏ విషయంనైనా ఆలోచించి కారణాన్ని తెలుసుకుని హేతుబద్ధంగా అర్థం చేసుకోవాలని ఆయన తన రచనల ద్వారా చెప్పేవారు. తాపీ ధర్మారావు గారి మరో ముఖ్యమైన ప్రత్యేకత వ్యవహారిక భాషకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అని చెప్పుకోవాలి. సాధారణ ప్రజలు మాట్లాడే భాషల్లోని విషయాలను చెప్పడం ద్వారా సాహిత్యం మరియు మందికి చేరువ కావాలని మరికొన్ని మందికి ఆయన భావించడం జరిగింది. అందుకే తెలుగు పత్రికా రచనలో కూడా ఆయన ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆయన అనేక పుస్తకాలు, వ్యాసాలు రాయటం జరిగింది. ఈ దేవాలయాల మీద ఈ బూతు బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మలు ఎందుకు, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, ఇనుకొచ్చకడాలు, పాతపాలి, కొత్తపాలి, రాళ్ళు, రప్పలు వంటి రచనలు ఆయన ఆలోచన విధానాన్ని, సామాజిక దృక్పథాన్ని తెలియజేస్తూ ఉంటాయి. సినీ రంగంలో కూడా తాపీ ధర్మారావు గారు తన ప్రతిభను చూపించడం జరిగింది. రైతుబిడ్డ, ద్రోహి, రోజులు మారాయి వంటి చిత్రాలకు రచనలు, సంభాషణలు, పాటలతో సంబంధం కలిగి ఉన్నారు. అంటే సాహిత్యంతో పాటు పత్రికా రంగం కూడా, సినిమా రంగాల్లో కూడా ఆయన చేయటం జరిగింది. ఆయన తనదైన గుర్తింపును సంపాదించడం జరిగింది.

జరిగింది. తెలుగు సాహిత్యానికి, సమాజ చైతన్యానికి ఆయన చేసిన కృషి కారణంగా ఆయనను ఆంధ్ర విశారద అనే బిరుదుతో కూడా గౌరవించడం జరిగింది. తాపీరమ్మ ధర్మారావు నాయుడు గారి జీవితం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. అదే, మనం ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా దాని గురించి ఆలోచించి ప్రశ్నించి నిజాన్ని తెలుసుకోవాలి. భాష ప్రజలకు చేరువగా ఉండాలి, సాహిత్యం అనేది సమాజాన్ని ఆలోచింపచేయాలి అనే భావనతో ఆయన చేసిన కృషి ఎంతో విలువైనదని చెప్పుకోవాలి. 1973 మే 8న ఆయన పరమోదించడం జరిగింది. అయితే ఆయన రచనలు, ఆలోచనలు తెలుగు భాషకు మరియు సమాజానికి చేసిన సేవలైతే ఏవైతున్నాయో ఇప్పటికీ గుర్తుండిపోయాయి. తాపి ధర్మారావు నాయుడు గారి కేవలం ఒక రచయిత మాత్రమే కాదు, ప్రశ్నించే మనస్తత్వాన్ని, హేతుబద్ధమైన ఆలోచనలు, సామాజిక చైతన్యాన్ని ప్రోత్సహించిన గొప్ప ఆలోచనాపరుడు.

మరి అదేవిధంగా ఈరోజు బోయి భీమన్న జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాల్లో భాగంగా ఈరోజు తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు మరియు సామాజిక చైతన్యాన్ని తన రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన బోయి భీమన్న గారి గురించి కొన్ని విషయాలు. బోయి భీమన్న గారు 1911 సెప్టెంబర్ 19 తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు గ్రామంలో పుల్లయ్య నాగమ్మ దంపతులకు జన్మించడం జరిగింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన చిన్ననాటి నుంచే ఎన్నో సామాజిక సమస్యలను దగ్గరగా చేయటం జరిగింది. ఆ అనుభవాలను తరువాత ఆయన రచనల్లో బలంగా ప్రతిబింబించడం జరిగింది. భీమన్న గారు కేవలం కవితలు రాసే కవి మాత్రమే కాదు, సమాజంలోని పేదరికంలోని అసమానతలు,

మరి అదేవిధంగా బోయి భీమన్న గారి జీవిత విషయాలలో భాగంగా ముఖ్యంగా అణగారిన వర్గాలు జీవితాలను, వారి బాధలను, వారి ఆశలను తన సాహిత్యంలో ప్రతిబింబించడం జరిగింది. మహాత్మాగాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు ఆయనపై ప్రభావం చూపాయి. ఆయన రచయితగా మాత్రమే కాకుండా ఉపాధ్యాయుడిగా, పాత్రికేయుడిగా కూడా పనిచేయడం జరిగింది. వివిధ తెలుగు పత్రికల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనువాద విభాగానికి డైరెక్టర్గా, పుస్తకాల రిజిస్టర్గా కూడా సేవలందించడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనెట్లో సభ్యుడిగా ఉన్నారు. భీమన్న గారి రచనలో గుడిసెలు కూలిపోతున్నాయి అనే కవితా సంపుటికి ప్రత్యేక స్థానమైతే ఉంది. ఈ రచనలో పేదలు, అణగారిన వర్గాలు ఎదుర్కొనే సమస్యలను ఆయన తనదైన శైలిలో వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ కవితా సంపుటికి 1975 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. సాహిత్య అకాడమీ అధికారిక జాబితాలో కూడా 1975 సంవత్సరానికి ఈ గుడిసెలు కాలిపోతున్నాయి అని బోయి భీమన్న పేరు నమోదుగా ఉందన్నమాట. ఇక భీమన్న గారి మరో ముఖ్యమైన రచన పాలేరు. ఆయన రచనలో జనవానికి జాబులు, ధర్మం కోసం పోరాటం, భీమన్న ఉగాదులు, భీమన్న కావ్యకుసుమాలు, పిల్లి శతకం వంటి అనేక రచనలైతే ఉన్నాయి. ఇక ఆయన జీవితకాలంలో 70కి పైగా పుస్తకాలు రచించినట్టు జీవిత చరిత్ర ఆధారాలైతే పేర్కొంటున్నాయి. భీమన్న గారి సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన కవిత్వం కేవలం అందమైన పదాలతో ఆగిపోదు.

సమాజంలో ఉన్న సమస్యలపై కూడా గురించి మనం ఆలోచించేలా చేస్తుందట. పేదరికం, సామాజిక వివక్ష, సమానత్వం వంటి అంశాలను తన రచనల ద్వారా చర్చించారు. అందుకే ఆయనకు సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించిన ప్రముఖ తెలుగు కవిగా గుర్తిస్తూ ఉంటారు. ఆయన సాహిత్య సేవలకు అనేక గౌరవాలు లభించాయి. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ పద్మభూషణ్ పురస్కారాలను కూడా అందుకోవడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయనకు కళాప్రపూర్ణ అనే గౌరవాన్ని కూడా అందించడం జరిగింది. 2003లోగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు కళారత్న పురస్కారంతో కూడా సంస్కరించడం జరిగింది. ఇక బోయి భీమన్ గారు 2005 డిసెంబర్ 16న హైదరాబాద్లో పరమపదించడం జరిగింది. అయితే ఆయన జీవితం, ఒక కవిత్వం, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత భావం ఇప్పటికీ కూడా తెలుగు సాహిత్యంలో గుర్తుండిపోతుంటాయి. మొత్తంగా చెప్పాలంటే బోయి భీమన్న గారు కేవలం ఒక కవిక మాత్రమే కాదు, సమాజంలో అణగారిన ప్రజల గొంతుకకు నిలిచిన రచయిత అని చెప్పుకోవచ్చు. తన కలం ద్వారా సామాజిక సమస్యలను ప్రశ్నించి సమానత్వం కోసం మరియు మానవ గౌరవం గురించి కూడా ఆలోచింపజేసిన గొప్ప సాహితీవేత్త.

మరి ఇప్పటి వరకు ఉదయ సమరిలో భాగంగా తాపి ధర్మారావు తెలుగు భాషా పండితుడు వారి యొక్క జీవిత విశేషాలు, బోయి భీమన్న యొక్క జీవిత విశేషాలు విన్నారు. రెండవ అంశంగా

కార్యక్రమం రెండవ అంశంగా ఇప్పుడు శ్రీమతి పివిఎస్ఎల్ హర్షిత పాడిన లలిత గీతాలు కొన్ని వింటారు. కీబోర్డ్ సహకారం శ్రీ కె హరి, తబల శ్రీ బి ధనంజయ్. కార్యక్రమం మొదటిగా ఒక పాటకు మేఘమైతేవి శ్రీమతి ఆదూరి సత్యవతి దేవి గారి గానం వింటారు.

తర్వాత లలిత గీతం. సాగుమా ఓ నీలి మేఘమ్మ, డాక్టర్ సి నారాయణరెడ్డి రచనలో మరొక లలిత గీతం వింటారు.

మరింతవరకు శ్రీమతి పివిఎస్ఎల్ హర్షిత పాడిన లలితి గీతాలు విన్నారు. కీబోర్డ్ సహకారం శ్రీ కె హరి, తబల సహకారం శ్రీ కె ధనుంజయ.

కార్యక్రమంలో మూడవ అంశంగా పుష్పాంజలి కార్యక్రమాన్ని వింటున్నారు. మొదటిగా శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రానికి ఆచార్య ఆత్రేయ రచనలో పెండ్యాల సంగీతంలో ఘంటసాల మరియు పీసు శిలపాని పాట వింటారు.

0: లక్ష్మి.
1: కార్యక్రమంలో తర్వాతగా శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రానికి శ్రీరంగం గోపాలరత్నం గారి పాడిన పాట ఈ కామేశ్వర రచనలో వింటారు ఇప్పుడు.

కార్యక్రమంలో తర్వాతగా శ్రీరామ పట్టాభిషేకం చిత్రానికి శ్రీ నారాయణరెడ్డి రచనలో పి సుశీల పాండు పాట మీ అందరి కోసం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి మరికొద్దిసేపట్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.
2: आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी आज 20वें रोजगार मेले में 51,000 से अधिक युवाओं को नियुक्ति पत्र सौंपेंगे. प्रधानमंत्री

0: నించు ఆనంద్ నించు అందరికీ పంచు. నెలలో సమయం 8:13 దగ్గరగా వస్తుంది. మరి మనం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్నాం. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మొదటిగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన వస్తువులు లేదా ప్రత్యేకమైన సౌకర్యాలు అవసరం లేదు. ప్రతిరోజు కొన్ని మంచి అలవాట్లను పాటించినట్టయితే మన శరీరాన్ని మనసును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అన్నమాట. అంటే ఇటువంటివి, అంటే ఉదయం త్వరగా లేచి కొంతసేపు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయటం లేదా ఇటువంటివి, అట్లాగే శరీరం చురుకుగా ఉంటుంది అన్నమాట. వీటి వల్ల ఈ రోజంతా తగినంత నీరు తీసుకోవటం వల్ల కూడా చాలా ముఖ్యం మన శరీరానికి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు ఇవంటి ఈ పోషకమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నూనె, ఉప్పు, చక్కెర కలిగిన ఆహారాన్ని తగ్గిస్తే ఇంకా మంచిదన్నమాట. మరి అది ఈ భోజనం సమయానికి చేయడంతో పాటు ప్రతిరోజు సరిపడ నిద్ర కూడా పోవాలన్నమాట. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించుకుంటూ ఉండాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీటి ద్వారా కూడా అనేక అనారోగ్యాలను మనం నివారించవచ్చు. ఈ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోవాలి. ఎప్పుడూ ఒత్తిడికి లోను కాకుండా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా సమయం గడిపేస్తూ ఉండాలి. ఇక మంచి ఆలోచనలు కలిగి ఉండటంతో ఈ ప్రకృతితో పాటు మనం చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఇలా ఆస్వాదించుకుంటూ వెళ్ళినట్టయితే మనకు ఇష్టమైన పనులను కూడా చేయటం వల్ల కూడా మనకు మనసు ప్రశాంతత ఇస్తుందట. అందువల్ల ఆరోగ్యం అనేది మన జీవితానికి పునాది వంటిది. దానిని నిర్లక్ష్యం చేయకుండా చిన్న వయసు నుంచే మంచి అలవాట్లను అలవరుచుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను నిజం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ వెళ్ళాలి. మన వైద్య మంత్రిలో భాగంగా ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ బి లక్ష్మణరావు ఎంబీబీఎస్ స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ యొక్క
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు బంటపల్లి లక్ష్మణరావు. ఎంబీబీఎస్ ఎంఎస్ స్పోర్ట్స్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్. ఈరోజు మనం మోకాల సమస్య గురించి మాట్లాడుకున్నాం. మోకాల సమస్య అనేది ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అతిగా బరువు ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ మోకాల సమస్య అనేది ఉంటుంది. మోకాల సమస్య అతిగా బరువు ఉన్న వాళ్ళకి, ఫిజికల్ స్ట్రెయిన్ అయిన వాళ్ళకి ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం, అలాగే బరువు పనులు చేయడం ఇలాంటి వాళ్ళలో కూడా మోకాల సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ మోకాల సమస్య అనేది మనం ఎలాగా డయాగ్నోసిస్ చేయొచ్చు? సో మనం డయాగ్నోసిస్ చేయాలంటే ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఇలా వీటిల్లో చూస్తూ మనం మోకాల సమస్యను అనేది డయాగ్నోసిస్ చేయొచ్చు. ఈ డయాగ్నోసిస్ చేసేటప్పుడు మోకాల సమస్యలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి? ఎక్యూట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, క్రానిక్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అలాగే ఈ ఎక్యూట్ ఆస్టియోఆర్థరైటిస్, క్రానిక్ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఒక అడ్వాన్స్ స్టేజెస్ ఉన్నాయన్న ఇనిషియల్ స్టేజ్గా ఉండేటప్పుడు మనం ఏంటంటే మెడిసిన్ అలాంటివన్నీ యూజ్ చేస్తూ మన మోకాల సమస్యను అనేది తగ్గించుకోవచ్చు. అలాగే ఈ సమస్యకి ఇంకొంచెం ఎక్కువగా ఉంది అలాంటి టైంలో, అడ్వాన్స్ టైంలో వచ్చేటప్పుడు ఈ మోకాల మార్పిడి అనే సర్జరీ కూడా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది, వేళ్ళకి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. సో వీటి నుంచి మనం ఇంకా ఈ సమస్య ఎక్కువగా ఉంది, వీటిని ఇంకా తగ్గించుకోవాలి అనుకునేటప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో క్వాడ్రిసెప్స్, ఐసోమెట్రిక్ స్ట్రెంథనింగ్, ఎలా ఎక్సర్సైజెస్ చేస్తూ అలాగే పెయిన్ తగ్గడానికి ఎలక్ట్రోథెరపీ మోడాలిటీస్ యూజ్ చేస్తూ చేసుకోవచ్చు. ఈ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనం ఇంకా ఏం చేయొచ్చు అన్న ఆలోచనకు వచ్చేటప్పుడు మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అనేది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసుకోవడం వల్ల కూడా మోకాల నొప్పులు అనేవి తగ్గడం జరుగుతూ ఉంటుంది. కింద కూర్చోవడం కానీ, బరువెత్తే పనులు కానీ, మెట్లు ఎక్కి దిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్న వాళ్ళకి అయితే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని నీ క్యాప్స్ అంటే నీ సాక్స్ లాంటివి వాడుతూ ఉంటే వాళ్ళు ఇటువంటి సమస్యలు అనేవి తక్కువగా చూడడం అవకాశంగా ఉంటుంది.

ఇంకా వయసు పైబడిన వాళ్ళకి ఈ మోకాల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు మందులవి వాడుకుంటూ లేదా సర్జరీ అది చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఎఫ్ఎం టీం వాళ్ళందరికీ ధన్యవాదములు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.

0: మరి అలానే ఫ్యాషన్ మంత్రంలో భాగంగా శ్రీమతి మాధురి సాగర్ ఫ్యాషన్ డిజైనర్ చెప్పిన మాటల్లో,
1: హలో వైజాగ్, దిస్ ఇస్ మాధురి సాగర్ ఫ్రమ్ క్యాతిష్క్. నేను ఈరోజు మీకు ఫ్యాషన్ వర్సెస్ కాన్ఫిడెన్స్ అనే టాపిక్ చెప్పబోతున్నాను. ఫ్యాషన్ అనేది కేవలం డ్రెస్ కాదు, మన ప్రతిబింబం, మన స్టైల్, మన వైబ్, మన భావాన్ని ప్రపంచానికి చూపించే భాష. అందుకే అంటారు మన లుక్కే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యాషన్ నథింగ్ బట్ అ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అని ఎందుకు అంటున్నానంటే, చాలా మందికి ఒక డ్రెస్ సెలెక్షన్ లెవెల్లోనే అమ్మో ఇది వేసుకుంటే ఎవరైనా ఏమని అనుకుంటారా, లేదంటే నాకు ఆక్వర్డ్ గా ఉంటుందా, నా పర్సనాలిటీకి ఇది సూట్ అవుతుందా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి. దట్స్ ట్రూ, ఎందుకంటే మనం ఇండియన్ ఆరిజిన్ గనుక మనకి మొదటి నుంచి ట్రెడిషనల్ వేర్ మీద ఉన్నంత కాన్ఫిడెన్స్ మోడర్న్ ఆర్ వెస్ట్రన్ మీద అంతగా ఉండదు, ఎస్పెషలీ ఫర్ మన సౌత్ ఇండియన్స్. అందుకే సందర్భాన్ని బట్టి మనం డ్రెస్ సెలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మోడర్న్ ఎరాలో పెళ్ళి అంటే ఏదో పెళ్లి రోజు మాత్రమే కాదు, దానికి ముందు సంగీతాన్ని, మెహందీ అని డిఫరెంట్ ఈవెంట్స్ సరదాగా జరుగుతున్నాయి. సో దీనికి ఆ సందర్భాన్ని బట్టి ఆ కాస్ట్యూమ్ మనం రెడీ చేసుకుంటుంట. సో నా క్లయింట్స్ దగ్గరికే వస్తే నిజానికి వాళ్ళు ఒక ట్రెడిషనల్ గానే ఉండాలి అన్ని ఫంక్షన్స్ లో కూడా అనుకున్నప్పుడు, వాటిని కొంచెం మేము ఇండో వెస్టర్న్ కైండ్ లో మేము రెడీ చేస్తుంటాం. అంటే రెగ్యులర్ చీర, లంగావని ఇలా కాకుండా. సో చీర లంగావని డెఫినెట్లీ ఫర్ మ్యారేజ్ కదా. సో మేము ఏదైతే ఇండియనైజ్డ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయో, పట్టు లేదంటే ఇంకా కలంకారీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మార్కెట్ లో. సో వాటిని మేము ఇండో వెస్టర్న్ స్టైల్లో కొంచెం సెమీ మోడర్నైజ్డ్ గా మేము తయారు చేస్తూ ఉంటుంటాం. నీ బాడీ టైప్స్ కి కొన్ని కొన్ని సూట్ అవ్వవు నిజానికి. సో అలాంటప్పుడు వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడం మ్యాటర్ కదా. సో కాన్ఫిడెంట్ గా మనకి ఏది సెట్ అయితే అది వేయాలి, ఫ్యాషనబుల్ గా వేయాలి, హ్యాపీగా వేయాలి. అది వేసుకోగానే మనకు కాన్ఫిడెన్స్ డబుల్ అవ్వాలి.

బ్రేక్ఫాస్ట్ షోలో మూడవ అంశంగా స్వచ్ఛత హీ సేవ. ఈ స్వచ్ఛత హీ సేవ అంటే పరిశుభ్రత సేవ అని అర్థం అన్నమాట. మన దేశాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడం మన పౌరుడి బాధ్యత, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. మన ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు కదా, ఇక మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా, వీధులు, పాఠశాలలు, ఈ పార్కులు, రోడ్లు మరియు పొరుగు ప్రాంతాల వరకు కూడా పరిశుభ్రంగా

పరిశుభ్రంగా ఉండాలి. ఇక మన పరిసరాల్లో చెత్తను ఎక్కడ పెడితే అక్కడ వేయటం వలన ఈ దుర్వాసన వస్తుంది. చెత్త పేరుకుపోవడం వల్ల ఈ దోమలు, ఈగలు పెరిగిన వివిధ రకాల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల చెత్తను ఎల్లప్పుడూ చెత్తబుట్టలోనే వేయాలి. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే అలవాటు చేసుకోవాలి. ఇక ఈ ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి ఈ పునర్వినియోగాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుండాలన్నమాట. పరిసరాలను పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేస్తూ ఉండాలి. ఇక వారానికి ఒకసారి లేదా ప్రత్యేక కార్యక్రమాలు సమయంలో మన వీధులు, ఇక పాఠశాలలు, పరిసరాలు మరియు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయవచ్చు. ఇక నీరు నిల్వ ఉండే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వాటి ద్వారా ఈ దోమల పెరుగుదలను కూడా తగ్గించుకోవచ్చు మనం. ఇక చెట్లు, మొక్కలు నాటి పరిసరాలను పచ్చగా మరియు ఆహ్లాదకరంగా మారుస్తూ ఉండాలి. విద్యార్థులు కూడా స్వచ్ఛత కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు పొరుగువారికి కూడా పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను ఈ విద్యార్థులు తెలియచేయాలన్నమాట. ఇక నేను చెత్త వేయను, ఇతరులను కూడా చెత్త వేయకుండా ప్రోత్సహిస్తాను అనే మంచి అలవాటును ప్రతి ఒక్కరు పాటిస్తూ ఉండాలి. పరిశుభ్రమైన పరిసరాలను మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మన బాధ్యత కూడా. ఈ క్రమశిక్షణ మరియు సామాజిక స్పృహను పెంచుతూ ఉంటాయన్నమాట. ప్రభుత్వం చేసే కార్యక్రమంలో పాటు ప్రజలు కూడా సహకారం అందిస్తూ వారితో పాటు ముందుకు సాగడం అనేది ఎంతో అవసరం కూడా. కాబట్టి మన ఇల్లు, పాఠశాల, వీధి మరియు పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుందాం. పరిశుభ్రతను మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజం మరియు అందమైన భారతదేశం కోసం మనమందరం కలిసి ఒక అడుగు వేద్దాం. పరిశుభ్రత మన బాధ్యత, స్వచ్ఛత మన సేవ అంటూ భావిస్తూ ముందుకెళ్ళాలి. ఇక మన కార్యక్రమంలో తర్వాతిగా ఇందిరా చిత్రానికి చిత్ర మరియు ఉదిత్ నారాయణ గానంలో భువనచంద్ర రచనలో మీ అందరి కోసం

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలకు ఒక చిన్న మాట. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్తో పాటు మన అన్ని సోషల్ మాధ్యమాల్లో మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ఖాతాను అయితే ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ ఖాతాలను సబ్స్క్రైబ్ లేదా ఫాలో చేయగలరు. అలా వాటి ద్వారా కూడా మన కార్యక్రమాల వివరాలు పూర్తిగా ముందే మీకు తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చే ఆర్జే ఎవరు, అట్లాగే మన ప్రోగ్రాం కార్యక్రమాల వివరాలు అన్నిటితో కూడా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్దిసేపట్లో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంపై శ్రీవారి విహరణ కార్యక్రమాన్ని వింటారు. వ్యాఖ్యాతులు శ్రీ పి రాఘవేంద్ర మరియు శ్రీ పి వెంకట చలపతి ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి వింటారు.
1: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయ గతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశః తైరర్చితః సంస్తుతః. తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. పరమాత్మని దేవః అని పిలుస్తారు. దేవః అనే శబ్దము దివుక్రీడాయామనే ఒక ధాతుతో నిష్పత్తి అయి, అనగా క్రీడాదిగుణ విశిష్టుడు అని పరమాత్మని చెబుతారు. ఎవరి స్తోత్రము, ఎవరి పూజ, ఎవరి

అలంకరణ ఏది కూడా పరమాత్మకి అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ తన ఆనందానికి తనే కారణం. కానీ తన బ్రహ్మోత్సవానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఈ విధంగా అందరినీ చూసి చాలా సంతుష్టుడై వారి చేత పూజింపబడి వారి వారి అభీష్టాలను తీర్చినటువంటి ఆ వెంకట భూధరేంద్ర రమునికి నమస్కారాలు తెలుపుతూ, మనం ఈరోజు మోహిని అవతారం అలాగే కృష్ణావతారం రెండు అవతారాల యొక్క యత్కించిత్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఇక్కడ మోహిని రూపంలో మలయప్ప స్వామి వారు మోహినిగా ఇక్కడ అవతరిస్తూ మనకు దర్శనమిస్తూ తను ఒక విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే సామాన్యంగా పరమాత్మ యొక్క అవతారాలకి కొన్ని కారణాలుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మయే చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పిన విధంగా ధర్మ సంస్థాపన కొరకు, అధర్మం యొక్క నిరసన కొరకు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. అలాగే సజ్జన రక్షణ, శిష్ట దుష్ట శిక్షణ ఇవి కూడా కారణంగా మనం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పరమాత్మ మోహిని అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడంటే, మోహినిగా తను వచ్చాడంటే దానికి కారణమేమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ విధంగా చెబుతారు. ముక్తం త్వయా శక్తి మతాపి దైత్యాన్ సత్యచ్యుతాన్ కారయితుం వధాయ. ఎప్పుడైతే దేవతలు అలాగే రాక్షసులు వీరందరూ కూడా క్షీరసాగర మథనానికి పూనుకున్నారో, అప్పుడు వారందరూ కూడా అమృతం వచ్చేదాకా కూడా ఆ క్షీరమతనాన్ని కావించాలని వారు సంకల్పించారు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తను తథోభవాననుపముత్తమం తథోభవ దస్తకదం దిదే సుతాహ సుధాపరం కలశం చాపచహురుహు, ఆ అమృత కలశాన్ని ఎప్పుడైతే వారందరూ కూడా రాక్షసులు అప్పించారో, దాన్ని చూసి పరమాత్మ తను మోహినిగా తను అవతరించాడు. అందులోనూ కూడా ధర్మచ్ఛలం పాపజనేషు ధర్మ ఇతి త్వయా జ్ఞాపయితుం తదోక్తం యద్యత్ కృతం మే భవతాం యదీహ సంవాద ఏవో ద్విభజే సుధామిమా. ఎవరైతే పాపిష్ఠులు ధర్మాన్ని వదులుతారో, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అధర్మం పెచ్చుమీరుతుందో, అధర్మమే తాండవిస్తుందో, ఆ సందర్భంలో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. సమానంగా దక్కవలసినటువంటి అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులందరూ కూడా వారు వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ, మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఎందుకంటే సర్వశక్తిమంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా చూపడం కోసం పరమాత్మ ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడుంటే, తథోభవాన్ అనుపముత్తమం వపుః బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఖలం జాంబూనదాంబాంబర్భృత్ సుమధ్యమం బృహన్ నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్తసారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే, ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంతఃసౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీరత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు. సమస్త సారం, ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖదుఖాలను అన్నిటినీ కూడా మర్చిపోయారు. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు, వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు. అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక, మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు.
ఇటువంటి మోహిని

0: కృష్ణుని యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురువు గారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ, తాను జగన్మోహినిగా జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని, సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన పాదమును ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం ఆపద మొక్కలవాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ స్వామిగా ఒక వాహనంలో, జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో, ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము, ఆకర్షణ, మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో, ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు అక్కడ. ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే, భగవంతుడి అధీనంలో ఉంది కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే, పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదారవిందములను నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్ని ఇస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే, ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం, తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం విచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ.

0: మౌనముల వేడుకతోడ భక్త కోటిని పాలించవచ్చనేడు. ఆ అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్న దొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానస చోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసారి దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ ఉంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యా అనంటే, వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను నేరుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఆ జగన్మోహిని స్వరూపంగా రెండు వాహనములు కూడా ఆలయంలో నుంచే బయటకు వస్తాయి. అలా ఆలయంలో నుంచి తాను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటినీ కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే, తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్న కిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్ర స్థానముల్లో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్తకోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్నదొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని, తనను ఆశ్రయించమని, తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే, చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే సిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలనేటటువంటి కర్రలను భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణ జ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి విశ్వాసం అనేటటువంటి తోడువేయగా జ్ఞానమనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసు అనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందునుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్న దొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతప పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు.

కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ముక్తి యోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండింటిని మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ, విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే, అలాగే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యగా మృత్యుం తీర్త్వా, అవిద్య నుండి ఈ మృత్యు అనగా పుట్టడము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై, విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని, వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమష్టుతే, దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షానందాన్ని మోక్షాన్ని పొందగలుగుతాము అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో వస్తూ, మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు, ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదించగలుగుతానని పరమాత్మ మన ఇక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాంకురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలున్నాయో వాటిని ప్రచారం చేయండి, భస్మీభూతస్య దేహస్య పునరుత్థాపనం కృతః ఇత్యాది ఏవైతే వ్యవహారంగా దేన్నైతే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయే ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహశాస్త్రాలను వదులు, నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్షప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతూ ఉంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అని ఒక నానుడి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమతనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే, ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర

పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి లాగుతూ ఉంటే వాసుకి జర్జరితమైపోతూ ఉన్నాడు. తన ముఖం నుండి రక్తం

0: విష్ణుడై ఆ అమృతమథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెరు పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ నిర్మత్యోగ్ర భవాన్నవే నిజ మనోభీష్టం దిశామీతియ సమ్యజ్ఞాపయితుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్ మహేశ రజత గ్రామశ్రీయోలంకృతే కర్మందీశ్వర భక్తి బంధనవశః ప్రీతోస్తు కృష్ణ ప్రభుః. నాయన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకొని ఉంటాడు. ఇక అసారమైనటువంటి సంసారం, ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలి అంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనం అంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకొని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని, మనం ఏదైనా పూజాదులను గావించాలనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాత దేవేరులున్ నిజ పట్టంబున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజచత్రాదిక లాంఛనంబుల భళా వ్యాఖ్యాళి గావించుచున్ నిజ భక్తాళికి దర్శనం బిడు శతానీకాతి భోగంబులన్ అని చక్కటి గజవాహనాదులలో ఆయన నిరంతరము కూడా దర్శనభాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము, తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాదిదేవుడు తాను తిరువీధుల్లోకి వచ్చి తన భక్తకోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయే అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకొని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ పరమాత్మనే అనుగ్రహించాలి. అందుకని లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి వారు చక్కగా ఒక శీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమనీ కృప నిన్నుగనునొకండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితమంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి.

0: హిరక్షతి డుక్రీంకరణే అని. నీ అధ్యయనమంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునకండు, కేవలం నీ దయచేత నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు, ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా కావలసింది ఏమిటయ్యా అంటే, నీ పాద సంసేవనాసక్తియే కాక జంతు తదికిన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను మాయను అధిగమింపజేసి ఆ పాదములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్నిస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
1: గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవకుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంపై శ్రీవారి విహరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర మరియు శ్రీ పి వెంకట చలపతి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగర్కి దొలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. స్టూడియో నెంబర్ సమయం చూపిస్తుంది 9:30:27. మనం పాటల పల్లకి కార్యక్రమం ఉన్నాం. మరి పాటల పల్లకి కార్యక్రమంలో మీ అంతా కూడా అండ్ మీకు నచ్చిన పాటని 6304767436 అనే వాట్సాప్ నెంబర్పై మీకు నచ్చిన పాటను ఒక మెసేజ్ చేయండి. మన వాట్సాప్లో మీకు నచ్చిన పాటను ప్లే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి నెంబర్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 6304767436 కార్యక్రమంలో. మరి మొదటిగా

మరి 2009 సంవత్సరానికి గాను విడుదలైన చిత్రం మగధీర. మరి దీనిని అల్లు అరవింద్ నిర్మాణంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ కథానాయకుడిగా నటించడం జరిగింది. మొదటి రోజు 15 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీగా నిలిచోవడం జరిగింది. ఇంకా ఫుల్ రన్లో అయితే ఒక 60 కోట్ల వరకు వసూలు రాబట్టింది. మరి ఈ చిత్ర కథానుసారంగా

21వ శతాబ్దంలో ఈ దూసుకు వస్తున్న హర్ష అనే ఒక వ్యక్తి ఒక 17వ శతాబ్దంలో తను ప్రేమించిన విషయం తనకు తెలిసిందంటూ ఆ విషయం ఎప్పుడైనా చెప్పమంటూ రాజ్కుమారి అన్నట్టు హీరోయిన్ని ఇలా స్టోరీ అనేది ఇలా ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. రామ్ చరణ్ తేజ్ అట్లాగే కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్గా నటించడం జరిగింది ఈ చిత్రానికి గాను. మరి ఈ చిత్రాన్ని మేరకు ఉత్తమ నృత్య దర్శకుడిగా కె శివశంకర్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించినందుకు గాను కనల్ కన్నన్ కూడా జాతీయ చలనపుత్ర మరి ఆ సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర పురస్కారాలు లభించడం జరిగింది. ఇక నంది పురస్కారాలు వచ్చేసి నంది ఉత్తమ ఆడియోగ్రఫర్స్గా రాధాకృష్ణ ఎస్కల, స్పెషల్ జూరీ అవార్డు రామ్ చరణ్ తేజ, నంది పురస్కారం కూడా అందుకోవడం జరిగింది. ఆ చిత్రం నుంచి దళేల్ మెహందీ అట్లాగే గీతా మధుర పాడిన పాట మా కోసం వినిపించగలరు అంటూ కోరుతున్న వారు కాకినాడ జిల్లా పాదకొట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మరి కార్యక్రమం తర్వాతగా 2003 సంవత్సరానికి గాను విడుదలైన చిత్రం ఈ అబ్బాయి చాలా మంచోడు. అగస్యాన్ దర్శకత్వం వహించిన బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన తెలుగు భాష చిత్రం ఇది. మరి ఈ చిత్రంలో రవితేజ మరియు సంగీత వాణి నటించడం జరిగింది హీరో హీరోయిన్లు. ఇక చిత్రం అంతటి గాను ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరపరచడం జరిగింది అన్ని పాటలను. మరి అలాగే రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది ఈ చిత్రానికి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మాణ సంస్థ ఈ చిత్రానికి. మరి చిత్రంలో పాటలన్నీ కూడా ప్రజాదరణ పొందడం జరిగింది. మరి ఈ చిత్రం నుంచి, ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి మరియు గంగపాండ పాట మాకోసం వినిపించగలరు అంటూ కోరుతున్న వారు గొల్లలపాలెం నుంచి ట్రైలర్ నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష మా కొరకు ఈ పాటను ప్లే చేయగలరు అంటూ మెసేజ్ చేస్తున్నారు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మరి కార్యక్రమంలో తర్వాతగా 2001 చిత్రానికి, అది ఆ సంవత్సరానికి గాను విడుదలైన చిత్రం దేవిపుత్రుడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ఇందులో వెంకటేష్ సౌందర్య, అంజల, జవేరి ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. మణిశర్మ సంగీతం అందించడం జరిగింది ఈ చిత్రానికి గాను. ఫ్యాంటసీ డ్రామాగా ఈ చిత్రం ఒక విజయాన్నైతే పాటల పరంగా అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. ఇంకా వాణిజ్యపరంగా విజయాన్ని చవిచూడడం కూడా జరిగింది. ద్వాపర యుగంలో నీట ముడిగిన ద్వారక ఈ సినిమాకు కథకు ఆధారంగా తీసుకోవడం జరిగింది ఈ చిత్రం పూర్తిగా. మరి ఈ చిత్రం 1999 సెప్టెంబర్ 23 ప్రారంభం అవడం జరిగింది. దేవిపుత్రుడి సినిమాను రూపొందించడంలో ఎదురైన సవాళ్ళను గురించి కొన్ని ఎంఎస్ రాజు ఇంకో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ చిత్రాన్ని పూర్తిగా పూర్తి చేసి ఇక ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది కలిగినా సరే చిత్రంలో పాటలు అయితే ఒక్కొక్కటి చాలా బాగుంది. ఇంకా ఈ చిత్రం నుంచి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరి చిత్రపాణి పాట మాకోసం వినిపించగలరా అంటూ కోరుతున్నవారు జయలక్ష్మి బెంగళూరు నుంచి.

మరి కార్యక్రమంలో తర్వాతగా మీ మొబైల్ నెంబర్ నుంచి 6304767436 అనే వాట్సాప్ నెంబర్పై మెసేజ్ చేయండి మీకు కావాల్సిన పాట వాటి వివరాలు. ఇక కార్యక్రమంలో తర్వాత 2001 సంవత్సరానికి విడుదలైన చిత్రం

నువ్వు నేను. మరి ఈ చిత్రం తేజ దర్శకత్వంలో విడుదలైన ఘన విజయం సాధించిన చిత్రంలో ఇది కూడా ఒకటి. ఇందులో ఉదయకిరణ్ అనిత ముఖ్య పాత్రలు పోషించగా ఆర్పి పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. మరి ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో 5 నంది పురస్కారాలు అందుకోవడం జరిగింది ఈ చిత్రానికి. అదేవిధంగా 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు కూడా అందుకోవడం జరిగింది. ఈ పురస్కారాల్లో భాగంగా ఉదయ్ కిరణ్కు ఉత్తమ తెలుగు నటుడిగా ఫిల్మ్ఫేర్ ఉత్తమ, అట్లాగే పి కిరణ్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగా, తెలుగు దర్శకుడు తేజాకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు దర్శకుడిగా, ఆర్పి పట్నాయక్కు ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాలు అందించుకోవడం జరిగింది. మరి ఘన విజయం సాధించినటువంటి ఈ చిత్రం నుంచి మా కోసం ఒక పాట ప్లే చేయండి అంటూ కులశేఖర రచనలో గానం సందీప్ మరియు ఉష పాడిన పాట మాకోసం వినిపించగలరంటూ కోరుతున్నవారు అనంతపురం నుంచి మహేష్.

కార్యక్రమం తర్వాతగా మాకోసం రాజచిత్రం నుంచి ఒక పాట ప్లే చేయగలరంటూ కోరుతున్న వారు సత్యారావు లక్ష్మీ సంతోష్ ప్రసన్న అభిరామ్ తుమ్మపాల నుంచి.

0: కార్యక్రమంలో 10 గంటల దగ్గరగా వస్తుంది. మరి కొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుదైక కుటుంబానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ అమెరికా ఘర్షణల ప్రభావం ఈ వారంలో యెమెన్ ఎర్ర సముద్ర ప్రాంతాలకు మరింత విస్తరించింది. ఇరాన్కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్ పశ్చిమ తీరంలో వేగంగా ముందుకు సాగడం, బాబ్ అల్మందబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాలపై తమ నియంత్రణను పెంచుకోవడం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆందోళన కలిగించింది. బాబ్ అల్మందబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే కీలక సముద్ర మార్గం కావడంతో అక్కడ రవాణా అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశముంది. హౌతీ దళాల పురోగతితో సౌదీ అరేబియా భద్రతా పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 16న సౌదీ యుద్ద విమానాలు యెమెన్లోని హౌతీ స్థావరాలపై దాడులు చేయగా హౌతీలు కూడా సౌదీ నగరాలను ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో దాడులు చేశాయి. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కా సమీపంలో హౌతీలకు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా పేర్కొంది. యెమెన్కు చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ డ్రోన్ మక్కా సమీపం వరకు దూసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే అడ్డుకొని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇది హౌతీల పనేనని ఆరోపిస్తూ మక్కాలోని 2 పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. మంగళవారం

0: సాయంత్రం డ్రోన్ ను గుర్తించిన సౌదీ రాయల్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకుని కూల్చివేసినట్లు సౌదీ కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాల్కీ తెలిపారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి ప్రయత్నించారన్న ప్రచారంపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ హితవు పలికింది. మక్కా సమీపంలో జరిగిన దాడులపై భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన మక్కా నగరంపై దాడికి ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇకనైనా దాడులు ఆపాలన్నారు.
1: On Saudi Arabia, which we have condemned. We are deeply concerned also with the escalation in the situation that we see in the Red Sea region. We have condemned the attack on the Saudi sovereign territory, including on civilian infrastructure and economic assets. I would say that such attacks, they undermine regional stability and threaten freedom of navigation through the Strait of through the Babel Mandeb, and these are obviously unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region. Having said that, let me say that we continue to receive energy supplies from that part of the world.
0: ఇక యమన్లో పెరుగుతున్న హింస కారణంగా పెద్ద సంఖ్యలో ఆ దేశ ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఐక్యరాజ్య సమితి వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నాటికి గత 2 వారాల్లోనే కనీసం 1,12,000 మంది యమన్లో అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మంది సముద్ర మార్గంలో జిబౌటీకి చేరుకున్నారు. ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్రతరమైన ఘర్షణల కారణంగా ప్రజలు భద్రత కోసం తమ నివాస ప్రాంతాలను విడిచిపెడుతున్నారు. జిబౌటీకి చేరుతున్న శరణార్థుల సంఖ్య పెరగడంతో అక్కడి ఆరోగ్య విద్యా వ్యవస్థలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. బాబ్ అల్మందే ప్రాంతానికి హౌతీల పురోగతి ఒకవైపు మానవతా సంక్షోభాన్ని, మరోవైపు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లోనూ ఒత్తిడి కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురు తరలించే కీలక పైప్లైన్లో అంతరాయం ఏర్పడటంతో ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని, ఆ పైప్లైన్ను త్వరగా పునరుద్దరించలేకపోతే ప్రపంచ చమురు సరఫరాలో 4% వరకు తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సౌదీ అరేబియా ఒమన్ మార్గంగా అదనపు చమురు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అమెరికా అంచనాలకు తగ్గట్లుగా ఉంటేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం చేసుకుంటామని, లేదంటే ఎలాంటి చర్చలకు తావులేదని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో ఒప్పందం అంశంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని చెప్పారు. కానీ తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని, అమెరికా అంచనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని చెప్పారు. పశ్చిమాసియా యుద్దాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల అధినేతలతో వచ్చేవారం డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణల వల్ల గల్ఫ్ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలున్న చోట్ల ఇరాన్ దాడులు జరగడం, మరోవైపు చమురు సహజవాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలగడం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో జరిగే ఈ భేటీ ప్రాంతీయ భద్రతకు అత్యంత కీలకంగా మారింది. రష్యాపై ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం పొందడంతో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో అది చట్టంగా మారనుంది. 2024 అత్యవసర సహాయ ప్యాకేజ్ తరువాత యుక్రెయిన్కు అమెరికా నుండి తగినంత సహాయం అందలేదు. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ స్వయంగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. అయితే ఈ బిల్లులో ఇరాన్పై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను మరో 5 ఏళ్లపాటు పొడిగించే నిబంధనను చేర్చారు. దీంతో డెమోక్రటిక్ వర్గాల నుంచి కూడా ఈ బిల్లుకు ఊహించిన స్థాయిలో మద్దతు లభించింది. ఫలితంగా 7 ఆగస్టున సెనెట్ ఈ బిల్లును 86-11 భారీ మెజారిటీతో ఆమోదించగా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా 262-159 ఓట్ల తేడా

0: తో దీనికి ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా రహస్యంగా రష్యా ఇంధన ఎగుమతులను కొనసాగిస్తున్న నౌకల సమూహాన్ని ఈ బిల్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకోనుంది. రష్యా సైనిక చర్యలకు ప్రధాన వనరుగా ఉన్న ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లులోని అత్యంత కీలక విషయం ఏంటంటే రష్యా నుంచి పెట్రోలియం లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన 5 దేశాలపై అమెరికా అధ్యకులు ఏకంగా 100% వరకు టారిఫ్లు విధించవచ్చు. ఇక మరోవైపు ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా చైనాలు వీటో చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా వీటో అధికారాలున్న ఈ 2 దేశాలు గురువారం జరిగిన ఓటింగ్లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అమెరికా తీర్మానంపై ఓటింగ్ జరగగా ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా రష్యా చైనా దేశాలు వీటో అధికారాన్ని వాడుకోగా సోమాలియా పాకిస్తాన్లు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. యుక్రెయిన్కు మద్దతిస్తున్న నాటో దేశాలపై రష్యా డ్రోన్లు క్షిపణులతో హైబ్రిడ్ దాడులకు పాల్పడే అవకాశముందని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు. యుక్రెయిన్కు మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రష్యా చర్యలకు పాల్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాటో దేశాల మధ్య సమన్వయం, రక్షణ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా ఆన్లైన్ గేమ్స్ ఏఐ చాట్బాట్స్ విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా ఆన్లైన్ గేమ్స్ చాట్బాట్స్ ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లైన్ ప్రకటించారు. బుధవారం స్ట్రాస్బర్గ్లో జరిగిన వార్షిక స్టేట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ప్రసంగంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. పిల్లలను ఆన్లైన్లో రక్షించాల్సిన అవసరం పెరుగుతోందని, పిల్లలను ఆకర్షించేలా రూపొందించే వ్యసనపరమైన ఫీచర్లను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు మరింత తీవ్రమైన కాంటెంట్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
1: No social media under the age of 13. No personal account under the age of 15. That means from 13 to under 15, only mini accounts set up and supervised by parents or guardians with limited features and time restriction to 1 hour a day. And between 15 and 18, safe design will be an obligation for the platforms. Day and night, parents see the costs. Loss of sleep, anxiety, even self-harm. And in a growing number of cases, even fatal tragedies. I am aware that many perceive the power of big tech as overwhelming and impossible to roll back. I disagree. We do not have to accept addictive features. We do not have to accept children being drawn into ever more extreme content. We do not have to accept that girls have their photos used for AI-generated sexualized images.
0: అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా సోషల్ మీడియా ప్రభావం నుండి తమ దేశానికి చెందిన పిల్లలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని ఏకీకృతం చేసే దిశగా యూరోపియన్ యూనియన్ వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ భద్రత విషయంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ భద్రత విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఏఐ సాంకేతికత అభివృద్ది దానివల్ల కలిగే నష్టాలపై మనకున్న అవగాహన కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని, సాంకేతిక దిగ్గజాలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను మనం విస్మరించలేమన్నారు. ఏఐ ముప్పుల నుంచి పౌరులను రక్షించే బాధ్యతను మొదట ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ దేశాల సమన్వయం కూడా తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
2: Let me say a final word about rising concerns regarding the advance of artificial intelligence. AI has enormous potential to accelerate sustainable development, enhance learning, strengthen health systems, boost climate resilience, and so much more. But a growing number of those building it are sounding the alarm, warning that development is racing ahead of our understanding of the risks. Some call for a pause, many call for guardrails. And we cannot afford to ignore concerns that have been raised, especially by those on the front lines of the development of AI. Governments must assume their responsibilities. It is the first responsibility of any government to protect its citizens, including from the threats of artificial intelligence.

0: national action is essential. But global coordination is also indispensable. Because AI does not stop at borders, and neither do its risks. Voluntary policies that are isolated, unverifiable, and unevenly applied will not address the problem.
1: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రపంచ శక్తులే సభ్యులుగా ఉండటం ఆమోదయోగ్యం కాదన్నారు. 15 దేశాలతో కూడిన భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. అధికార పంపిణీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఉన్న ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా కాకుండా ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి నిర్మాణం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బ్రిక్స్ కూటమిని ప్రస్తావిస్తూ ప్రపంచం మారుతోందని, కొత్త శక్తులు ఆవిర్భవిస్తున్నాయని గుటెరెస్ పేర్కొన్నారు. అధికార ప్రభావాల పునర్విభజన జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏకు న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పంద బిల్లుకు అనుకూలంగా 93 మంది చట్టసభ సభ్యులు ఓటేయగా 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు మరింత చేరువైంది. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వాగతించారు. దక్షిణాఫ్రికాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మినీ బస్సులు మరొక వాహనం ఒకదానినొకటి బలంగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కేప్టౌన్ నగరానికి తూర్పున సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ ఆల్బర్ట్ లియుగామ్కా పట్టణాల మధ్య ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో ఇటీవల సంభవించిన విధ్వంసకర వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1410కి చేరింది. మరో 6,100 మందికి పైగా గల్లంతైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతిష్టాత్మక గ్రాండ్స్లామ్ యుఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ను ఓడించి జ్వెరెవ్ తన 2వ గ్రాండ్స్లామ్ టైటిల్ను దక్కించుకున్నాడు. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్గా జ్వెరెవ్ నిలిచారు. ఇక మహిళల సింగిల్స్లో ఎలెనా రిబికానా విజేతగా నిలిచారు. ఫైనల్లో 2 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న బెలారస్ క్రీడాకారిణి అరేనా సెబలెంకాను ఓడించి రిబికానా తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను సాధించారు. ఈ విజయంతో ఆమె ప్రపంచ 1 ర్యాంకును కూడా అందుకున్నారు. ఇక పురుషుల డబుల్స్లో అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్, బ్రిటన్కు చెందిన నీల్స్ కుప్స్కీ జోడీ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిక్ జోడీ విజేతగా నిలిచింది. ఆసియా మహిళల టీ20 క్రికెట్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో 13 సెప్టెంబర్ జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: మీరింతవరకు వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెంబో సాగర్కి దొలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికి పంచం నిలయంలో సమయం 10:16:15 మనం పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాం. పాటల పల్లకి కార్యక్రమంలో మీ మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్లో మెసేజ్ చేయండి. 6304767436 అనే వాట్సాప్ నెంబర్పై మెసేజ్ చేయండి మీకు కావాల్సిన పాట వివరాలు అట్లాగే మీ వివరాలతో సహా. మరి కార్యక్రమంలో తర్వాతగా 1998లో సంవత్సరానికి గాను విడుదలైన చిత్రం జీన్స్.

ఇదొక కామెడీ చిత్రం, దాంతోపాటు ఈ చిత్రానికి రచించిన రచన దర్శకత్వం శంకర్. అదేవిధంగా అశోక్ అమృతరాజ్ మరియు మురళీ మనోహర్ నిర్మించడగా ఈ చిత్రంలో, ఈ చిత్రానికి ప్రశాంత్ మరియు ఐశ్వర్యరే ప్రధాన పాత్రల్లో నటించడం జరిగింది. లక్ష్మీ, రాధిక, శరత్ కుమార్, నాజర్, సెంథిల్ మరియు రాజు సుందరం సహాయ పాత్రల్లో నటించడం జరిగింది. ఈ చిత్రానికి గాను నేపథ్య సంగీతం మరియు సౌండ్ ట్రాక్ను ఏఆర్ రెహమాన్ స్వరపరచడం జరిగింది. అశోక్ కుమార్ మరియు బి లెనిన్ విటి విజయన్ ద్వయం వరుసగా సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ బాధ్యతలను వహించడం జరిగింది ఈ చిత్రానికి గాను. ఈ చిత్రం 24 ఏప్రిల్ 1998 విడుదలవడం జరిగింది. మరి ఇది ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా విభాగంలో అకాడమీ అవార్డుగా భారతదేశం తరఫున అధికారికంగా పంపించడం జరిగింది. ఈ చిత్రానికి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది ఈ చిత్రం. ఇక భారతీయ సినిమా రంగంలో నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది ఆ రోజుల్లో. మరి ఇది ఈ చిత్రం 4 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, ఉత్తమ సంగీత దర్శకుడు తమిళం రెహమాన్ గాను విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది మరి ఆ రోజుల్లో. మరి ఈ చిత్రం సౌండ్ ట్రాక్ను ఏఆర్ రెహమాన్ స్వరపరచగా, అన్ని పాటలకు వైరమత్తు సాహిత్యం అందించడం జరిగింది.

మరి ఈ చిత్రం ఆడియో విడుదలైతే 98లో జరగడం జరిగింది. మరి ఆడియో క్యాసెట్లను మరింత అందంగా మరియు గుర్తుండిపోయేలా చేయడానికట ఈ క్యాసెట్ దుకాణ యజమానులకు వాటిని వినియోగదారులకు ఇచ్చే ముందు జీన్స్ దుస్తులతో చుట్టమని చెప్పబడిందట ఈ చిత్ర సంస్థ. మరి ఆ విధంగా చిత్రంలో పాటలు కూడా అన్నీ ఒక్కొక్కటిగాను మంచి ప్రజాదరణ పొందడం జరిగింది. మరి ఈ చిత్రం నుంచి నిత్యశ్రీ మహాదేవన్ పాడిన పాట మాకోసం ఇచ్చగలరంటూ కోరుతున్న వారు కుమార్ టైలర్స్, బుచ్చరాజపాలెం, రెడ్డి వీధి రామాలయం నుంచి మెసేజ్ చేస్తున్నారు.

మరి కార్యక్రమంలో తర్వాతగా 2012 గాను విడుదలైన చిత్రం గబ్బర్ సింగ్. మరి ఈ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి ప్రజాదరణ అయితే పొందడం జరిగింది. ఈ చిత్రం కామెడీ చిత్రం కూడా. మరి ఇది 2010 హిందీ చిత్రం దబాంగ్ అనే మూవీకి రీమేక్ అన్నమాట. మరి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ నటించగా దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం జరిగింది ఈ చిత్రానికి. మరి ఈ చిత్రం 30 కోట్ల బడ్జెట్తో నిర్మించగల ఈ చిత్రం 18 ఆగస్ట్ 2011 హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి దీని చిత్రీకరణ కూడా ప్రధానంగా పొల్లాచి అనే జిల్లాలో జరిగిందట. మరి పవన్ కళ్యాణ్కి గాను నటనా ప్రశంసలు అందుకోవడం జరిగింది ఈ చిత్రానికి. దీనికి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు తెలుగు భాషలో ఉత్తమ నటుడిగా సైమా అవార్డు కూడా అందుకోవడం జరిగింది. సినిమా అవార్డుతో పాటు ఇతర పురస్కారాలను కూడా గెలుచుకోవడం జరిగింది ఈ చిత్రానికి. మరి దీనికి సీక్వెల్గా 2016 కూడా సర్దార్ గబ్బర్ సింగ్ అనే చిత్రం కూడా విడుదలైంది తర్వాత. మరి ఈ చిత్రం నుంచి

మరి అది ఎలా ఉండగా మనం పాటలు పలికే కార్యక్రమంలో ఉన్నాం. మీ మొబైల్ నెంబర్ నుంచి 6304767643 కానీ వాట్సాప్ నెంబర్పై మీకు కావాల్సిన పాట వివరాలు అట్లాగే మీ వివరాలు కూడా పంపించండి. 6304767463 అవకాశం ఉన్నంత వరకు వచ్చిన మెసేజ్లో మంచి మంచి పాటలన్నీ ప్లే చేస్తున్నాను, మీరు వింటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటూ. మరి మీకు చెప్పబోయే ఇంకొక మెసేజ్ ఏంటంటే, మన సోషల్ మీడియా అంటే ఇప్పుడున్న అన్ని మాధ్యమాల్లో కూడా మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఖాతాను తెరుచుకోవడం జరిగింది. అన్నిట్లో కూడా ఆ పేజ్లో వెళ్ళండి. తర్వాతి రోజు ప్రోగ్రామ్ డీటెయిల్స్ అంటే ఎటువంటి ప్రోగ్రాంలు వస్తాయి, ఏ ప్రోగ్రాంలో వచ్చే ఆర్జే ఎవరు, పూర్తి వివరాలు కూడా

మీరందరూ కూడా ముందుగానే తెలుసుకోవచ్చు మన అన్ని మాధ్యాలు కూడా, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆకాశవాణి విశాఖపట్నం అనే పేజ్ ద్వారా వెళ్ళినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా తెలుసుకోవచ్చు అన్ని వివరాలు. మరి కార్యక్రమం తర్వాతగా 2002 సంవత్సరానికి విడుదలైన చిత్రం మన్మధుడు. మరి ఈ చిత్రం విడుదలై మంచి ప్రజాదరణ అయితే పొందింది. మరి ఆ రోజుల్లో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం, మరి దీనికి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించడం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి కథను రాశారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై. నాగార్జున నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున, సోనాలి బిందరే మరియు అంశు ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. మరి దేవశ్రీప్రసాద్ అయితే సంగీతం అందించడం జరిగింది ఈ చిత్రానికి గాను. ఈ చిత్రం అభిరామ్ అనే ఒక యాడ్ ఏజెన్సీ మేనేజర్ కథ అన్నమాట మొత్తం కూడా. ఆయనకు స్త్రీల పట్ల ఉన్న ఈ అతనికి యావగింపు, ఉత్సాహవంతులైన అసిస్టెంట్ మేనేజర్ హార్దికతో ఇలా ఇవన్నీ కూడా అలా కథ నడుస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ చిత్రం అయితే అన్ని పాటలు కూడా ఒక మంచి ప్రజాదరణ పొందిందని చెప్పుకోవచ్చు. మరి అన్నిటినీ కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించడం జరిగింది ఈ చిత్రానికి గాను. సీతారామ శాస్త్రి ఈ చిత్రంలో కొన్ని పాటలు అయితే ఇంకా ప్రజాదరణ పొందాయి. డోంట్ మ్యారీ అనే పాటతో ఒక ప్రయోగాత్మక నిర్మాణం చేశారని చెప్పుకోవచ్చు ఈ చిత్రానికి గాను. మరి సాంప్రదాయ కురుపులకు భిన్నంగా ఈ పాటలు సాంప్రదాయ చరణాలకు కొన్ని బదులుగా పల్లవి మరిన్ని కథనం కూడా ఉంటాయి. ఈ సౌండ్ ట్రాక్ 6 డిసెంబర్ 2002 విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లాస్ హౌస్ వెలుపులు ఉన్న బహిరంగ వేదికపై ఆడియో విడుదల కావడం జరిగింది ఈ చిత్రం. మరి ఈ కార్యక్రమానికి గాయని సునీత కూడా వ్యాఖ్యాతగా వహించడం జరిగింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట మా కోసం వినిపించగలరు ఈ సినిమా నుంచి అంటూ మెసేజ్ చేస్తున్న వారు సురేఖ గాజువాక నుంచి.

మరి కార్యక్రమాల తర్వాతగా 2000 సంవత్సరానికి విడుదలైన చిత్రం బద్రి. బద్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలవడం జరిగింది. ఘన విజయం సాధించింది మరి ఆ రోజుల్లో. పవన్ కళ్యాణ్, అమిషా పటేల్, రేణుదేశాయ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది. రమణ గోకుల సంగీతం అందించడం జరిగింది ఈ చిత్రానికి గాను. మరి సంగీత పరంగా కూడా మంచి విజయం అయితే సాధించింది ఈ చిత్రం. ఈ చిత్రం 47 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి ఈ సినిమా దర్శకత్వం వహించేందుకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో బద్రి సినిమాకు తయారు చేసుకున్న కథను పూరి జగన్నాథ్ అప్పటికే హీరోగా నిలదీర్చుకున్న పవన్ కళ్యాణ్కి చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగా సినిమాటోగ్రాఫర్ కె చోటాకి నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ కలిసిన కథ చెప్పేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్లారట. అందుకు మనకి ఇటువంటి సినిమా మన దగ్గరకు వచ్చేసిందనమాట. రమణ గోగన సంగీత సారథ్యంలో మంచి ప్రజాదరణ అయితే పొందింది అన్ని పాటలు కూడా. ఇక ఏప్రిల్ 22 విడుదలవడం జరిగింది ఈ చిత్రం. మరి ఈ చిత్రం నుంచి

మరి కార్యక్రమంలో తర్వాత మెసేజ్ 2004 సంవత్సరానికి గాను శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన చిత్రం వెంకీ. మరి ఇందులో రవితేజ స్నేహ ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది, దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం జరిగింది ఈ చిత్రానికి గాను. మరి ఈ సినిమాల పాటలు కూడా అన్ని కూడా ప్రజాదరణ పొందడం జరిగింది. మరి ఈ చిత్రం నుంచి మాకోసం ఒక పాట ప్లే చేయగలరంటూ కోరుతున్న వారు, దానికన్నా ముందు మల్లికార్జున్ మరియు కల్పన పాడిన పాట ఈ చిత్రం నుంచి మా కోసం ప్లే చేయండి అని కోరుతున్న వారు యాక శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడ నుంచి.

కార్యక్రమంలో తర్వాతగా 1992 సంవత్సరానికి గాను విడుదలైన చిత్రం సుందరకాండ. మరి ఈ సుందరకాండ చిత్రంలో వెంకటేష్ కథానాయకునిగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలడం జరిగింది ఈ చిత్రం. మరి ఈ చిత్రానికి కేవలం కీరవాణి సంగీతం అందించడం జరిగింది. కెవివి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం విజయవంతమైంది. ఇంకా ఈ చిత్రంలోని మీనా, అపర్ణ, గొల్లపూడి మారుతీరావు, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు నటించగా ఈ చిత్రం అంతా కూడా తమిళంలో కె భాగ్యరాజు స్వీయ దర్శకత్వంలో నటించిన సుందరకాండ అనే చిత్రానికి పునర్నిర్మాణం అంట. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడం జరిగింది. ఈ చిత్రంలో వేటూరి రాసిన ఆకాశాన సూర్యుడు ఉంటాడు అనే పాట అయితే తెల్లవారితే పాటకు నంది పురస్కారం కూడా లభించడం జరిగింది ఈ చిత్రానికి. కెవం కీరవాణి అందించడం జరిగింది సంగీతం ఈ చిత్రానికి. వేటూరి రాసిన ఈ చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరియు కె చిత్రపాణి పాట మా కోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు గంగరాజు మర్రిపాలెం నుంచి.

కార్యక్రమంలో మాకోసం ముగ్గురు మనగల చిత్రం నుంచి ఒక పాట ప్లే చేయగలరంటూ కోరుతున్న వారు కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని కుటుంబ సభ్యులు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగర్ కి దొలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మనం మధురిమ కార్యక్రమం ఉన్నాం. మధురిమ కార్యక్రమంలో మరి మీ అందరికీ తెలిసిందే కదా, మన ఒక 5 పాటల సెలక్షన్లో మీకు నచ్చిన పాట ఒకటి మీరు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ ఏ విధంగా ఉండాలంటే ఆ సాంగ్ నెంబర్, అట్లాగే మీ పేరు, ఊరు డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. మన వాట్సాప్ నెంబర్ అయితే 6304767436 అనే వాట్సాప్ నెంబర్పై. మరి మన మధురిమ కార్యక్రమంలో ఈనాటి పాటలు మొదటిగా రాముడు భీముడు చిత్రం నుంచి

మరి అదేవిధంగా చిత్రం ఏకవీర చిత్రం నుంచి సాంగ్ నెంబర్ 4, అదే నెంబర్ 4గా ఉన్నది.

మరి 5 పాటలను వినిపించడం జరిగింది కదా, మీకు నచ్చిన పాట నెంబర్ అట్లాగే సాంగ్ డీటెయిల్స్, సాంగ్ డీటెయిల్స్ అంటే సాంగ్ నెంబర్తో పాటు మీ యొక్క డీటెయిల్స్ పంపించండి 6304767436 అనే వాట్సాప్ నెంబర్పై. మరి కార్యక్రమంలో

సాంగ్ నెంబర్ 1గా ఉన్న రాముడు భీముడి చిత్రం నుంచి మాకోసం పాట వినిపించగలరంటూ కోరుతున్న వారు శ్రీ రవి టైలర్స్ దొండపర్తి నుంచి, అదేవిధంగా గొల్లపాలెం నుంచి నూకల గొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష, గొల్లవిల్లి సంతోష్, బాలాజీ పాలెం, అనకాపల్లి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు మాకోసం 1గా ఉన్న పాట మాకోసం ప్లే చేయమని చెప్పేసి. మరి అదేవిధంగా కొవ్వూరి సత్యరెడ్డి పసరపూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు నెంబర్ 1గా ఉన్న పాట మాకోసం ప్లే చేయండి అంటూ. మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, జక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబు, మూసాపేట్ నరేష్ గ్రామ ప్రజలు అంటూ మెసేజ్ చేస్తున్నారు. మూర్తి మెసేజ్ చేస్తున్నారు చిన్నవాళ్ళ తేరు నుంచి మాకోసం నెంబర్ 1గా ఉన్న పాట ప్లే చేయమని. అదేవిధంగా యాకా శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు నెంబర్ 1గా ఉన్న పాట మాకోసం ప్లే చేయండి అంటూ. మరి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేస్తున్నారు నెంబర్ 1గా ఉన్న పాట మాకోసం ప్లే చేయండి అంటూ. జి రమణారావు, అరణవిన్, అర్ణవ్, లక్ష్మీ ప్రసన్న, సాయిబ్రి గార్డెన్స్ నుంచి మెసేజ్ చేస్తున్నారు నెంబర్ 1గా ఉన్న పాట మాకోసం ప్లే చేయగలరంటూ. బరాటం కిరణ్, లీలా రాణి, ధనలక్ష్మి, షణ్ముఖ, కళ్యాణి గూడెం గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి మాకోసం 1 ప్లాట్ ప్లే చేయమని. శ్రీవిద్య, సహర్ష, కళ్యాణి తాడేపల్లిగూడ నుంచి, పశ్చిమ గోదావరి నుంచి మెసేజ్ చేస్తున్నారు 1 పాట ప్లే చేయమని. సత్యారావు, లక్ష్మి, లక్ష్మీ, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మపాల నుంచి, వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ రోడ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. అదేవిధంగా రామారావు, అమ్మాజీ, సావిత్రి, హర్ష టైలర్స్, టెక్కలి వలస విలేజ్, విజయనగరం రోడ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు మాకోసం ఈ నెంబర్ 1గా ఉన్న పాట ప్లే చేయమని చెప్పేసి.

అలాగే కార్యక్రమంలో నంబర్ 1 సాంగ్ అయిపోయిన తర్వాత నంబర్ 3గా ఉన్న సాంగ్ ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి మాకోసం నెంబర్ 3గా ఉన్న సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ దైవపు హేమలత, ఉష, టోనీ వైజాగ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఉమామహేష్, అనూష, నిహాన్సి, లోహిత, చినపాల వలస విలేజ్ విజయనగరం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా నెంబర్ 3గా ఉన్న సాంగ్ మాకోసం కూడా ప్లే చేయండి అంటూ పొట్నూరు మహేష్ బాబు, పొట్నూరు అనురాధ, వెంకట రామలింగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ కోరుతున్నారు. శ్రీ రెసిడెన్సీ బచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇద్దరు మిత్రులు సాంగ్ ఏదైతే ఉందో మాకోసం కూడా ప్లే చేయగలరు అంటూ మెసేజ్ చేస్తున్నారు. మదీనా, ప్రేమ, స్టీల్ ప్లాంట్ రత్నం, పద్మశ్రీ, ఏటికొప్పాక శ్రీనివాస్, బందీశ్వరరావు మధురవాడ నుంచి అంటూ మెసేజ్. అలాగే కుమార్ టైలర్స్ మెసేజ్ చేస్తున్నారు ఎన్ఐడి జంక్షన్ నుంచి, నెంబర్ 3గా ఉన్న సాంగ్ మాకోసం ప్లే చేయగలరు అంటూ. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. కే పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి. మరి అదేవిధంగా

నెంబర్ 3గా ఉన్న సాంగ్ మాకోసం ప్లే చేయగలరు అంటూ చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, చెంగలరావుపేట, తుమ్మలపల్లి వీధి నుంచి మెసేజ్ చేస్తున్నారు. సత్యనారాయణ మెసేజ్ చేస్తున్నారు కంచరపాల నుంచి ఆర్పిపేట. పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచల సుబ్రహ్మణ్యం, పలక సత్యనారాయణ కృష్ణకుమారి పాతకొట్టం నుంచి మాకోసం నెంబర్ 3గా ఉన్న సాంగ్ ప్లే చేయగలరు అంటూ మెసేజ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, హాన్విత కోరుతున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరాపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మత్తిబాయి మెసేజ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెడాన నుంచి వీర కనకారావు, పార్వతి మెసేజ్ చేస్తున్నారు. నెంబర్ 3గా ఉన్న సాంగ్ మాకోసం ప్లే చేయండి. మరి మీ అందరి కోసం ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి

నెంబర్ 2గా ఉన్న సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ నారాయణపేట జిల్లా డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి మెసేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆదిలక్ష్మి జ్యోతినగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, మర్రిపాలెం నుంచి. మా కోసం నెంబర్ 2గా ఉన్న సాంగ్ ప్లే చేయమని. మరి అదేవిధంగా విజయనగరం జిల్లా చినపాల వలస నుంచి రామారావు, రాంబాబు, అనూష, అమ్మాజీ, ఉమామహేష్, నిహాన్సి, లోహిత, ప్రదీప్, సరదా, దేవిశి, హర్షవర్ధన్ మెసేజ్ చేస్తున్నారు, మా కోసం పాట ప్లే చేయండి 2 అంటూ. లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. అదేవిధంగా వినాయకరావు, అన్నపూర్ణ, వినయ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు కే కోటపాటు నుంచి. వెంకటరమణ, లక్ష్మి, ఆరిలో బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, నెంబర్ 2గా ఉన్న సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ. అదేవిధంగా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు మెసేజ్ చేస్తున్నారు. బంగారరాజు, అరుణ, మాతా కాలనీ, విశాఖపట్నం నుంచి మెసేజ్, మా కోసం నెంబర్ 2గా ఉన్న సాంగ్ ప్లే చేయండి అంటూ. వెంకటలక్ష్మి ఆచార్య, అక్కిరెడ్డిపాలెం, విశాఖ డైరీ, విశాఖపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, నెంబర్ 2గా ఉన్న సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ.

మరి కార్యక్రమంలో తర్వాతగా గుండమ్మ కథ చిత్రం నుంచి నెంబర్ 4గా ఉన్న సాంగ్ మాకోసం, క్షమించాలి, నెంబర్ 5గా ఉన్న సాంగ్ మాకోసం ప్లే చేయగలరంటూ మెసేజ్ చేస్తున్న వారు శ్రీను.

ప్రణీత నెంబర్ 5గా ఉన్న సాంగ్ మా కోసం ప్లే చేయగలరని కోరుతున్నారు. రాజ్ కుమార్ టైలర్ కజలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు మా కోసం నెంబర్ 5గా ఉన్న సాంగ్ ప్లే చేయండి అంటూ.

శ్రోతలకు ఒక చిన్న సందేశం. మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యొక్క అన్ని సోషల్ మీడియాల్లో, అంటే సోషల్ మాధ్యమాల్లో ఖాతాను తెరవడం జరిగింది. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నిటిలో కూడా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అనే పేజ్ని లైక్ మరియు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొద్దిసేపట్లో స్టంప్డ్ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమాన్ని వింటారు.

ఆకాశవాణి నిర్ణయ సమయం 11:46 దగ్గరగా వస్తుంది. మనం తెలుగు సినిమా పాటలు వింటున్నాం కార్యక్రమంలో. తర్వాతగా ముద్దుల ముగుడు చిత్రానికి

0: కార్యక్రమం తర్వాతగా తారకరాముడు చిత్రానికి సిరివెన్నెల సీతారామ శేషు రచనలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రపాణి పాఠం మీ అందరి కోసం.
1: అమ్మగారు అమ్మగారు, ఒట్టి చెప్పండి అమ్మగారు.
2: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
2: అంటే
1: ఏదో నాకు తోచింది మంచు చెడ్డో చేసేస్తూ ఉంటా కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే?
2: అంటే
1: నేనంటే
2: నువ్వంటే
1: మీకెంతో
2: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

కార్యక్రమంలో తర్వాతగా పెద్దన్నయ్య చిత్రానికి వేటూరి సుందర్రామ్మూర్తి రచనలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరి చిత్రపాణి పాట మీ అందరి కోసం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ, అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
4: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగర్ కై తొలరించే కరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. నెలల సమయం పండుగల దగ్గరగా వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు వింటారు, మరియు వెను వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ.

0: మినిస్ట్రీస్ ఆఫ్ ఫైనాన్స్, రైల్వేస్, హోమ్ అఫేర్స్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డిఫెన్స్ అమంగ్ అదర్స్. విత్ ద 20th రోజ్గార్ మేళా, అ టోటల్ ఆఫ్ అబౌట్ 12,75,000 యూత్ విల్ హావ్ రిసీవ్డ్ అపాయింట్మెంట్ లెటర్స్. ద రోజ్గార్ మేళా రిఫ్లెక్ట్స్ ద గవర్నమెంట్స్ కంటిన్యూడ్ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ ఫర్ ద యూత్ అండ్ ఇన్ష్యూరింగ్ దేర్ గ్రేటర్ పార్టిసిపేషన్ ఇన్ ద కంట్రీస్ డెవలప్మెంట్ జర్నీ. విత్ అనుపమ్ మిశ్ర, శివాంగ్ మిశ్రా, ఆకాశవాణి న్యూస్ ఢిల్లీ.
1: The Ministry of Rural Development will begin training nearly 34,000 rural youth under Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana 2.0 across most states and union territories from next month. Preparedness for the commencement of training batches was reviewed with 14 states and UTs including Bihar, Madhya Pradesh, Rajasthan, West Bengal, Himachal Pradesh and Tamil Nadu in the first phase. Commerce and Industry Minister Piyush Goyal held a meeting with Canada's Minister of International Trade, Maninder Sidhu, to discuss advancing negotiations on the India-Canada Comprehensive Economic Partnership Agreement, or CEPA. During the meeting in New Delhi yesterday, both sides reaffirmed their commitment to expediting the negotiations and concluding the agreement at the earliest. The grand opening ceremony of the 20th edition of the Asian Games 2026 will start at the Paloma Mizuho Stadium in Aichi, Nagoya, Japan today at 2:30 p.m. India time. Double Olympic medalist Manu Bhakar and shot putter Tajinder Pal Singh Tur will be the India's flag bearers at the opening ceremony. The India Meteorological Department has forecast heavy to very heavy rainfall over Andaman and Nicobar Islands today. The weather agency predicted heavy rainfall over East Rajasthan, Odisha, Nagaland, Manipur, Mizoram, Andhra Pradesh, Telangana and Tamil Nadu, Puducherry. And that is the end of this news bulletin.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికై తొలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. నిలిన సమయం ప్రణయంల 11 సెకండ్లు దగ్గర కావస్తుంది. క్షమించాలి, 12 గంటల 11 నిమిషాల 6 సెకండ్ల దగ్గర కావస్తుంది. మనం మధుమంజరి కార్యక్రమంలో, మరి మధుమంజరి కార్యక్రమంలో మొదటిగా మీ అందరి కోసం సుల్తాన్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ మరియు చిత్రపాణి పాట వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: కార్యక్రమంలో తర్వాతగా బొబ్బిలి రాజా చిత్రానికి ఎస్ జానకి మరియు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాఠం ఇందరి కోసం.

మరి చిన్న అంతరాయం వల్ల మన న్యూస్ బదులు కార్యక్రమంలో తెలుగు సినిమా పాట నువ్వే కావాలి చిత్రం నుంచి.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

కార్యక్రమంలో చివరిగా నంబర్ 1 చిత్రానికి జొన్నవేతల రామలింగేశ్వరరావు రచనలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రపాండ పాట మీ అందరి కోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51 వేలకు పైగా నియామక పత్రాలను అందజేశారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్టంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత రాకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత పెన్షన్ల వెరిఫికేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితకు ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. సమతుల్య ఆహారం, క్రమబద్దమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ పేర్కొంటూ
1: ఈ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర్వేద గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే హెల్తీ వెల్త్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కి ఆయుర్వేద ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఆయుర్వేదాన్ని మనం అమలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారం పడకుండా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ గానే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామము. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయుర్వేద వైపు చూడండి, ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేద ఉపయోగాల్ని, ఆయుర్వేద బెనిఫిట్స్ ని ఉపయోగించుకుని హెల్తీ వెల్త్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
0: గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి రెండో మ్యాచ్లో అమరావతి

జ్యోతి ఈ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో

0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢసంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జులై నాటికి పీఎం కిసాన్ కింద 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ సాయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో పాటు రుణపరమైన ఇబ్బందులు తగ్గినట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ IFPRI అధ్యయనం పేర్కొంది. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు విద్య, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ పథకం రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలియజేస్తూ,
1: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ 18,000 కరోడ్ రూపే సే అధిక్ కి రాశి హమారే కరోడో అన్నదాతాఓ కే ఖాతో మే భేజీ గయీ హై. యే యోజనా వాకయీ అద్భుత హై. ఏక్ క్లిక్ సే కరోడో కిసానో కే బ్యాంక్ ఖాతే మే సీధే పైసా జమా హోతా హై. దునియా కే వికసిత్ దేశో మే భీ ఐసా సంభవ్ నహీ హై.
0: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. నగరంలోని 81 వేలకు పైగా నివాస గృహాల నుంచి తడి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ,
2: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశాము. 81,000 వరకు హౌసెస్ కూడా మనం సెగ్రిగేషన్ లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్లే వాలంటరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు మన గౌరవం అనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 780 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్ష

ప్రభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
2: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
1: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
3: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
4: కార్యక్రమంలో 143 సినిమా నుంచి

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ఇక్కడ నుంచి చెప్తాను మేడం గారు.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: జీవన తరంగాల సినిమా లేదండి, పుట్టినరోజు పండుగ అన్న పాట కావాలండి. ఈ పాట మా మనవరాలు ఆరోగ్య పుట్టినరోజు అండి. పుట్టినరోజు సందర్భంగా ఈ పాట వింటున్నాను మేడం గారు.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారండి?
1: బాగున్నాం.
0: మీ పేరు
1: పేరు కొట్టయ్యండి.
0: చెప్పండి. ఏ సినిమాలో పాట?
1: నిన్నే పెళ్ళాడతా సినిమాలో సాంగ్ కావాలి.
0: ఓకేనండి.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా?
1: బాగున్నానండి.
0: మీ పేరు?
1: దీపికా అండి.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు? పాట ఏంటి? హలో,
1: హలో,
0: చెప్పండి, ఏం పాట?
1: గుండె నిండా గుడి వందలే సాంగ్.
0: ఓకేనండి.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు సుమాంటి, నేను ఏలూరు చెప్తాను మేడం గారు.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: మాకు యమలేల సినిమా లేదండి, చిరునిలకించే సినిమా అన్న పాట కావాలండి. ఈ పాట ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులు అందరి కోసమే మేడం గారు.
0: తప్పకుండా అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు ప్రభావతి అండి. రివర్ ఫెస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఆలనగా పాలనగానే సాంగ్స్ ఏంటి?
0: సరేనండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: और 20वें एशियाई खेलों का आज जापान के आइची नागोया में औपचारिक उद्घाटन होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 పై ప్రసారాలు వింటున్నారు. వాతావరణ సమాచారం వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత సంఖ్య 34.3 డిగ్రీల సెల్సియస్, అలానే కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. రాగల 3 రోజుల వరకు మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరిక జారీ కాలేదు. ఆంధ్ర తీర ప్రాంతాలు, ఆంధ్రేతర తీర ప్రాంతాలు, బంగాళాఖాతం తీర ప్రాంతాలు 22-23 తేదీల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ తేదీల్లో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక జారీ చేయడమైంది. వాతావరణ సమాచారం విన్నారు. సైనిక్ మాధురి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. మూడు నుంచి ఐదేళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత, భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణ

బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 357,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణా విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణా విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్ర సముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యకులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచి నగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షార్ట్ పుటర్ తజీందర్పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేళలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సంతకం చేశారు. 7 ఏడాదికి పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11, ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్ట్రం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు.
విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ

మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎస్ ఫ్రెండ్స్, మరి ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు విత్ మీ హ్యాపీ హారిక. సో రైట్ నౌ మనమైతే ఉన్నాం, ఒకప్పుడు రేడియోలో వినిపించిన ఆ మధురమైన స్వరాలు ఈ రోజు కూడా మన మనసుని అదే హాయిగా పలకరిస్తాయి. తరాలు మారినా మంచి పాటల మాయ మాత్రం మారదు. అలాంటి ఆణిముత్యాల లాంటి పాత తెలుగు సినిమా పాటలతో మీ ముందుకు వస్తోంది మీకు ఇష్టమైన కార్యక్రమం మధురమే సుధాగానం. మరి జ్ఞాపకాల తలుపులు తెరిచి ఆ మధురమైన గానంలో కాసేపు ప్రయాణిద్దామా? మరి మీ ఫేవరెట్ సాంగ్స్ ని వినాలి అంటే వెంటనే మా వాట్సాప్ నెంబర్ 6304767436 కి ఒకే ఒక్క మెసేజ్ చేసేయండి. మీకు నచ్చిన అలనాటి ఆణిముత్యాల్ని మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి విని ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. సో మరి ముందుగా ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం. ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు జమున జంటగా నటించిన చిత్రం పూలరంగడు. ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా ఈ మూవీ నుండి మా కోసం నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో పి సుశీల మోహన్ రాజు పాడిన పాటని మా కోసం ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గడ నుండి. అండ్ ఇంకో విషయం, ఈరోజు 5:30 వచ్చే మా పదం మీ భావం కార్యక్రమంలో నేనిచ్చే పదం జోరు. మరి జోరు అనే పదం మీద మంచిగా మీకు తోచిన పదజాలాన్ని ఉపయోగించి కవితలు రాసి మీ చిరునామాతో సహా మా వాట్సాప్ నెంబర్కి 4:00 నుంచి 5:00 మధ్యలో పంపించేసేయండి. ముందుగా మరి పూలరంగడు చిత్రం నుండి ఈ పాట మీకోసం. పాట కన్నా ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

అండ్ అలానే మధుర మిశ్ర గానంలో ఈరోజు ఆపాత మధుర గీతాలతో పాటు మన భారతదేశంలో అందమైన ప్రాంతాలలో ఒకటి కాశ్మీర్. కాశ్మీర్ ప్రాంతం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన హస్తకళలు, వస్త్రకళలు మరియు సాంప్రదాయ ఆభరణాల కోసం పేరు పొందింది. అక్కడి కళలు శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా కాశ్మీరీ కళల కోసం చెప్పుకోవాలి అంటే పాపియార్ మార్చే కళ. ఇది కాగితం ముద్దతో తయారు చేసే కళ. ఈ కళను 14వ శతాబ్దంలో పర్షియా నుండి కాశ్మీర్కు తీసుకొచ్చారు. ఈ కళతో వాసులు, పెట్టెలు, అలంకార వస్తువులు తయారు చేస్తారు. వీటిపై పుష్పాలు, చీనారాకులు, జంతువుల ఆకృతులు వంటి అందమైన డిజైన్లు చేస్తారంట. అండ్ కాశ్మీర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది షాల్స్. పాష్మీనా, కానీ షాల్, జమావార్ వంటి ప్రసిద్ధి చెందిన షాల్స్ కాశ్మీర్లో తయారవుతాయి. ఇవి చేతితో నేసి పుష్పాలతో డిజైన్ చేస్తారంట. మరి ఇంకా ఇలాంటి కళల కోసం అక్కడ వాళ్ళు ధరించే డిఫరెంట్ డిఫరెంట్ ఆభరణాల కోసం ఈరోజు తెలుసుకుందాం. మరి అంతేకాకుండా నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం. తాతినేని రామారావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, కృష్ణకుమారి కాంబినేషన్లో కేవి మహాదేవన్ గారు సంగీతం అందించిన చిత్రం భార్యాబిడ్డలు. మరి ఈ చిత్రం నుండి మా కోసం ఒక మంచి పాట ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు లింగలక్ష్మి అండ్ సత్యనారాయణమూర్తి, చీమలపల్లి వేపగుంట నుంచి. మరి తప్పకుండా మీకోసం భార్యాబిడ్డలు చిత్రం నుండి అందమైన తీగకు పందిరులుంటే అనే పాటని ప్లే చేస్తున్నా. మరి ఈ పాటని పాడింది ఘంటసాల, రచన ఆత్రేయ గారు.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

జమీందార్ చిత్రం నుండి పాట విన్నారు కదా, మరి ఈ పాటను కోరింది ఎద్దు మైలారం నుండి దేవనూరి వీరయ్య. మరి ఇంకా ఈ పాష్మాన కళ కోసం మాట్లాడుకున్నాం, అండ్ ఇంకా చెప్పాలి అంటే కాశ్మీర్లో ఎంబ్రాయిడరీ అనేది చాలా ఫేమస్. కాశ్మీర్లో ప్రసిద్ధ సూది కళ అంటే సూదితో చేస్తాం కదా, వాటితో పుష్పాలు, ఆకులు, పేస్లీ నమూనాలతో బట్టలపై అందమైన డిజైన్లు వేస్తారంట. అండ్ అలానే వుడ్ కార్వింగ్, వాల్నట్ చెక్కతో అందమైన ఫర్నిచర్, పెట్టెలు, అలంకార వస్తువులు తయారు చేస్తారు. చెక్కపై సూక్ష్మంగా చెక్కిన నమూనాలు ఈ కళలో ప్రత్యేకత. ఇంకో చెప్పాలి అంటే కాపర్ మరియు మెటల్ వర్క్ ఇక్కడ బాగా ఫేమస్. తామ్ర పాత్రలు, టీ పాత్రలు, ప్లేట్లు వంటి వస్తువులను చెక్కిన డిజైన్లతో తయారు చేస్తారు. ఇంకా నెక్స్ట్ మనం కాశ్మీరీ ఆభరణాలు కూడా ఉన్నాయి చెప్పుకోవడానికి. మరి అంత చెప్పుకునే కన్నా ముందు మీకోసం ఇంకో పాట ఫ్రమ్ ద మూవీ పంతులమ్మ చిత్రం నుండి మానసి వీణా మణిగీతం అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటని మా కోసం ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు నాగమణి అప్పారావు సత్యవేణి గారు ఊర్వశి జంక్షన్ నుండి.

ఫ్రెండ్స్, మరి మధుర మెసద గానం ప్రోగ్రామ్ లో ఓల్డ్ మెలోడీస్ వింటే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇంకా మన ప్రోగ్రామ్స్ ని శ్రీకాకుళం రాజమండ్రి కాకినాడ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లతో పాటు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. అండ్ మధుర మెసద గానంలో నెక్స్ట్ అయితే మనకి మెసేజ్ చేశారు, దేవత మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటని మా కోసం ప్లే చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సుధాకర్, అరుణ, కౌండిన్య, ప్రవళిక, తేజ, సూర్యకుమారి గోపాలపట్నం నుండి.

0: పిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలక పట్టుకొని వన్
1: టూ త్రీ
0: చెప్పి దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా పిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలక పట్టుకొని

మన చేతులు వేసే శిఖండి గాళ్లను ఒడిసి పట్టుకొని చింత బరికను చేతబట్టుకొని దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని.

పిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని

దుల్లపర బుల్లోడ అంటూ అంతస్తుల చిత్రం నుండి పాట విన్నారు కదా, మరి ఈ పాటని రిక్వెస్ట్ చేసింది మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, చరణ్, బృంద, చిన్నముంతల రిక్వెస్ట్ చేశారు. మరి మధుర్మి సుధాగానంలో మనం కాశ్మీరీ కళల కోసం మాట్లాడుకున్నాం.

ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న అందమైన ఆభరణాల కోసం మాట్లాడుకున్నాం. మీకు కాశ్మీర్లో డేజహూర్ తెలుసా? ఇది కాశ్మీరీ పండిత్ మహిళలు వివాహం తర్వాత ధరించే చెవి ఆభరణం. ఇది పెళ్లి బంధాన్ని సూచిస్తుందంట. అలానే చాంగ్ పుల్, ఇది తలపై ధరించే వెండి లేదా బంగారు ఆభరణం. సాధారణంగా పెళ్లి సందర్భాల్లో ఉపయోగిస్తారు. అండ్ అలానే కుండల, వృత్తాకారంలో ఉండే పెద్ద చెవిరింగులు. ఇవి సాంప్రదాయ ఆభరణాలలో ఒకటి. మరి మరిన్ని ఆభరణాల కోసం ఇంకా తెలుసుకుందాం. మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం. తోటరాముడు చిత్రం నుండి ఎన్ని సాంగ్ ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ రోడ్ నుంచి. మరి తప్పకుండా మీకోసం ఒక లవ్లీ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ద మూవీ తోటరాముడు.

అడవి రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటని మా కోసం ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు చరణ్, శ్రీనివాస్, కౌశల్య, వేపగుంటారండి.

అండ్ అలానే ఇక్కడ నపుర అంటే పాదాలలో ధరించే పెద్ద గజ్జెలు, వీటిని సాధారణంగా వెండితో తయారు చేస్తారంట. అలానే భలు నాసికాభరణం, ఇది పెద్ద నోస్ రింగ్, పెళ్లిళ్లలో ముఖ్యమైన ఆభరణం. మరి ఇది ఈరోజు మనం మధురమే సదాగానంలో ఆపాత మధుర గీతాలతో పాటు మన భారతదేశంలో ఉన్న అందమైన కాశ్మీర్లో ఉన్న కళల గురించి, అక్కడ సాంప్రదాయ ఆభరణాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి చివరిగా ఈ పాట మీకోసం.

0: ఎస్ మరి ఎగ్జాక్ట్లీ మీరు జూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరణం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మీరు వింటున్నది మీకు నచ్చిన పాటలతో, మీకు నచ్చిన మాటలతో మీతోనే కాసేపు సరదాగా గడిపే కార్యక్రమం సరదాగా కాసేపులు. మరి ఈ సరదా సరదాగా కబుర్లు చెప్పడానికి మనకి డైలీ ఒక టాపిక్ కావాలి కదా. మరి ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా మీకోసం ఒక మంచి టాపిక్తో నేనైతే వచ్చేసా. సో టాపిక్ ఏంటి అంటే, మనకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా ఎవరితోనైనా అనుకోని సిచ్యువేషన్స్లో మాట్లాడుతున్నప్పుడు లేదా సడన్గా మనకి ఎవరైనా కనిపించినప్పుడు, అరే అనవసరంగా వచ్చి ఇరుక్కున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. మరి మీరెప్పుడైనా అనవసరంగా వచ్చి ఇరుక్కున్నానే అని ఫన్నీగా ఎలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇరుక్కున్న సందర్భాలు ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట. మరి ఈ టాపిక్ మీద నాతో మాట్లాడాలి అంటే వెంటనే కాల్ చేసేయండి 0891272744 లేదా 2727288 నెంబర్స్కి. అండ్ మర్చిపోయాను, ఇప్పుడు టైం 4 అయింది కాబట్టి 4 నుంచి 5 గంటల మధ్యలో మా పదం మీ భావం కార్యక్రమానికి పదం జోరు, జోరు అనే పదం మీద మంచిగా కవితలు రాసి ఇప్పటి నుంచి 5 గంటలలోపు మా వాట్సాప్ నెంబర్ 6304767436కి మీ చిరునామాతో సహా మీరు రాసిన కవితల్ని మాకు పంపించేసేయండి. సో మరి సరదాగా కాసేపు ప్రోగ్రాంలో మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే ఎవరూ లేట్ చేయకుండా మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో గుడ్ ఈవినింగ్ అండి.
1: నమస్తే మేడం, బాగున్నారండి?
0: బాగున్నాను, మీరెలా ఉన్నారు?
1: మేము బాగున్నాం, అందరు బాగున్నారండి. అందరూ మనం ఉండాలండి,
0: అంతే
1: జాగ్రత్త. తాతారావు పెదపులో అండి.
0: ఓకే తాతారావు గారు చెప్పండి.
1: నేను అసలు మీరు అండి సిచ్యువేషన్కి బస్సులో సీట్ ఖాళీగా ఉందండి. ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు, వచ్చి పోపు సీట్ ఖాళీ ఉందని బాధపడుతున్నాడు అని చెప్పి సీట్ ఇచ్చానండి. ఇంకా అక్కడ నుంచి నాకు బ్యాండ్ ఇచ్చానండి. వాళ్ళు ఆ ఊరు ఇలా ఉంది, ఈ ఊరు ఎలా ఉంటది, ఆ ఊరు ఎలా ఉంటది, మిమ్మల్ని చూశాను అని నేను తల్లో పంత పోగొట్టి పెట్టించానండి. బస్సు కదలేదు, కదలపోతే నాకు కింద పని ఉందని చెప్పేసి ఆ బస్సు నుంచి వేరే బస్సులో పోయారండి. ఎలా తల పడతా అప్పుడప్పుడు
0: అనవసరంగా ప్లేస్ ఇచ్చానే అనుకున్నారా? అందరికి హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ తాతారావు గారు. అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
2: హలో నమస్తే.
0: నమస్తే,
2: గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యు?
0: ఫైన్ ఫైన్ అమ్మా, మీరెలా ఉన్నారు?
2: నేను బాగున్నాను. ఇంద్రాకాయ పాలన షాప్ హారిక గారు
0: చెప్పండి.
2: చెప్పండి, దేంట్లో ఇరుక్కోరా?
0: అనవసరంగా వచ్చి ఇరుక్కున్నానే అని సరదా సందర్భాలు మీకు ఎప్పుడైనా తగిలాయా?
2: ఉంటాయండి. నేను టీచర్ గా ఉన్నప్పుడు కొన్ని అలవాట్లు. నేను లాస్ట్ గా సరిపల్లి వచ్చేసాను పెనుగుట్టు దగ్గర.
0: ఓకే,
2: అక్కడ అంటే మధ్యాహ్నం లంచ్ బెల్ అవగానే మా హెచ్ఎం గారు ఆ స్కూల్ కొంచెం 10 అవర్లకి రూమ్ ఉండమంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఏమనుకునే వాళ్ళు, సింహం గుహలోకి వెళ్ళిపోతున్నారు అనుకునే వాళ్ళు. నేను అని వాళ్ళ తను కొంచెం గంభీరంగా ఉంటారు. అయితే నేను అనుకున్నాను ఎవరికమ్మా ఇక్కడ సింహం అని వెతుక్కున్నాను. అక్కడికి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి అంతా చేస్తే హెచ్ఎం గారు భోజనం చేస్తున్నారా అనుకోని వచ్చాను అనమాట. అయితే వీళ్ళందరూ అమ్మ దాన్ని బట్టి అయ్యో నయం వెళ్ళి అడిగాను కాదు ఇరుక్కుపోదని అని అనుకున్నాను. అలాంటివి టీచర్లు కూడా ఏదైనా మాట్లాడితే మాత్రం అనవసరంగా మనం కల్పించుకోకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే ఇది మన మీదకే వస్తుంది,
0: అంతే. ఏదైనా అంటే మన మీదకే వస్తుంది రివర్స్. ఇలాంటి సార్లు చాలా
2: లేకుండా అడిగినా వీళ్ళకి తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో అనరు.
0: అదే అదే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: నమస్తే, రావు శ్రీరామ్నగర్ మేడం.
0: ఓకే రావు గారు, మీరేం చెప్తారు?
3: ఫ్రెండ్ దొరికారు మేడం,

0: అనవసరంగా దొరికిపోయాను కానీ పట్టుకుని వదలది ఏదేదో
1: జిడ్డు ఫ్రెండా, జిడ్డు ఫ్రెండా,
0: చాలా జిడ్డు క్యాష్ అయ్యింది వదలలేదు లాస్ట్ నేనే వదిలించుకొని వెళ్ళిపోయాను మేడం. థ్యాంక్ యూ మేడం.
1: ఓకేనండి, థ్యాంక్ యూ సో మరీ. ఇలాంటి ఫన్నీ ఫన్నీ మాటల్ని మరి కాస్త విందాం మన నెదర్లాండ్స్ నోట్లో నుంచి. సో మరి అంతకన్నా ముందు మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ అయితే వస్తుంది కాంచన మూవీ నుంచి. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టి నోడ అంటూ సుచితన్ రిటా గారు పాడిన ఈ పాట మీకోసం.

0: హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు మానుగర్ర మల్లికార్జునరావు, రాజమండ్రి మేడం.
0: ఓకే, రాజమండ్రి నుంచి మల్లికార్జునరావు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా బాగున్నా. థ్యాంక్స్.
0: మన గోదావరం ఎలా ఉంది?
1: ఇంత బాగుందండి.
0: ఓకే, సో మరి టాపిక్ విన్నారా?
1: గోదావరి పుష్కరాలకి ముస్తాబవుతోంది.
0: ఓహో, ముస్తాబవుతుంది. ఓకే ఓకే, అందరూ కూడా రెడీగా రావడానికి రెడీ అవుతున్నారు అయితే. సో మరి టాపిక్ విన్నారా?
1: విన్నా విన్నానండి.
0: చెప్పండి.
1: నాకు తెలుస్తున్నాయని ఒక ఆయన కాలం చేశారని తెలిసింది నాకు వేరే ఫ్రెండ్ ద్వారా.
0: ఓకే,
1: నేను ఊరుకోక వాళ్ళ బంధువులు కూడా నాకు తెలుసున్న వాళ్లే చనిపోయిన ఆయన తాలూకు వాళ్ళు.
0: ఓకే,
1: వాళ్ళకి ఫోన్ చేసి జస్ట్ కండోలెన్స్ చెప్తున్నాను అన్నమాట. చెప్పేటప్పటికల్లా అక్కడి నుంచి రిప్లై ఏమిటంటే, ఇప్పటిదాకా మాకు తెలియదు, నువ్వెందుకు చెప్తున్నావు మాకు, వేరే పని ఏం లేదా, ఎందుకు మాకు చెప్తావు, మాకు ఇలాంటి చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు మాకు చాలా సీరియస్ గా చెప్పుకొచ్చారు.
0: అయ్యో,
1: అప్పుడు అనిపించింది మాట, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బొరుగుడు సుఖం లేదు అని అనవసరంగా ఎందుకు రా ఫోన్ చేస్తాను వీళ్ళకని చెప్పి అనిపించింది.
0: నిజమే కదా, అంతే.
1: అలా జరిగిందమ్మా, అలా జరిగింది.
0: కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్న దానికన్నా రివర్స్ కొడుతూ ఉంటుంది మనకి.
1: బాగా గట్టిగా కొట్టింది
0: అవి అంటే కొన్నిసార్లు ఫన్నీ అనిపించినా కొన్నిసార్లు మనకి తెలియకుండానే హట్ అవుతాయి.
1: చాలా సీరియస్ గా మాట్లాడి, అంటే వాళ్ళకి ఏమో పక్షులు ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి చెప్పి వాళ్ళ సాంగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిపోయి మాకు తప్పొద్దు ఇలాంటివన్నీ ఇప్పుడు కూడా అని చెప్పి ఒకసారి స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు.
0: ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జునరావు గారు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: శ్రీను మేడం, పెద్దగదిలి.
0: ఓకే శ్రీను గారు, చెప్పండి.
2: ఒకసారి ట్రైన్ కి వెళ్ళినప్పుడు ఒక అతనికి చోటు ఇచ్చాను మేడం. చోటు ఇచ్చితే ఏదేదో మాట్లాడుతారు వాళ్ళ ద్వారా, వేరే అతనికి మళ్ళీ చోటు ఇచ్చి వాళ్ళు కూడా బుర్రలు తిన్నారు.
0: అనవసరంగా చోటు ఇచ్చారు అనుకుంటున్నారా?
2: వాళ్ళతో పాటు కూడా ఇంకో ఆవిడకి ఇంకో అతనికి ఇచ్చారు, ఇంకా ఎడ్జస్ట్ అయిపోయాం అలాగా.
0: సో అనవసరంగా అతన్ని పిలిచామే
2: ఖాళీ ఉందామని.
0: పాపం మీరు మానవత్వంతో ఆలోచిస్తే అది రివర్స్ మీకు దెబ్బ కొట్టింది. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు?
3: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఆకాశ్ శ్రీనివాసరావు, రామలక్ష్మి.
0: ఓకే శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నాను. సో మరి టాపిక్ లోకి వచ్చేద్దామా?
3: ఓకే మేడం. ఈ మధ్యలోని గత ఎన్నికలు జరిగినప్పుడు చిన్న శిక్ష వేసం జరిగింది మేడం. వాళ్ళు డబ్బులు పంపిణీ చేసేటప్పుడు మా ఇంటి దగ్గరకు
0: వచ్చి అలాంటి మాట్లాడకూడదు.
3: ఒకరు మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక విధమైన కంప్లైంట్ ఇస్తాకని వచ్చారు మేడం. వస్తే నేనేం చెప్పానంటే పలానా వాడి దగ్గరికి వెళ్తే సొల్యూషన్ అవుద్ది అని చెప్పానండి. వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడికి వెళ్ళి పలానా వాడు మీ దగ్గరకు వస్తే పని అయిపోద్ది అన్నారు, ఇంకా మీ తప్ప వేరే వాళ్ళు చేయరు, మీ వల్ల అవుద్ది అది ఇది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళారండి. ఆ తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి, ఏంటి నువ్వు ఇలా చెప్పావంట, వాళ్ళు ఏదో పెద్ద పని మీద తీసుకొచ్చారు, దానికి కూడా అంత ఖర్చు అవుద్ది, నువ్వు ఇస్తావా ఏంటి అని చెప్పేసి ఆయన నా మీద రివర్స్
0: అయిపోయాడు.
3: నేనేం మంచి కోసం చెప్తే వాళ్ళేమో దాన్ని నెగిటివ్ కింద చేశారు, బాగా ఇరుక్కుపోయింది మేడం.
0: అయ్యయ్యో, ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. సో మనం అనుకుంటాం లైఫ్లో కొన్నిసార్లు రోడ్డు మీద తెలిసిన వాళ్ళని కానీ పలకరించి అనవసరంగా పలకరించండి బాబు, జిడ్డులాగా వదలట్లేదు అని అనుకుంటాం. అవి కొన్నిసార్లు సరదాగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు మనకి కొంచెం హట్ అవుతుంది. కానీ లైఫ్ అంటే అన్ని ఫీలింగ్స్ కూడా మనకి అవసరమే. సో ఇలాంటి మిక్సింగ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అన్నీ ఫేస్ చేయక తప్పదు కాబట్టి ఏదైనా సరే మూవ్ ఆన్ అనుకుంటూ వెళ్ళిపోవడమే మరి మన కార్యక్రమాన్ని

కూడా అలానే మూవ్ ఆన్ చేసేద్దాం. మరి ఇలాంటి మాటలతో మధ్యలో మీ జోష్ని మరికాస్త పెంచడానికి వండర్ఫుల్ సాంగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. మరి నెక్స్ట్ మీ అందరి కోసం మిర్చి మూవీ నుంచి డార్లింగ్ అంటూ దేవిశ్రీ ప్రసాద్ గీతా మాధురి గారు పాడిన ఈ పాట మీకోసం పాటకన్నా ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: కృష్ణా తీరాన వెలిసి,
2: పంగాటి సీమలో మెరిసి,
1: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
1: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
1: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: సో మిర్చి మూవీ నుంచి ఒక మాస్ సాంగ్ అయితే విని ఎంజాయ్ చేశారు కదా. సరదాగా కాసేపులో మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: మా నమస్తే సభ.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: రమణ సీతమ్మ నాగులాపల్లి.
0: ఓ రమణ గారు, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు?
1: వినాయక జాడవల్లో బిజీ బిజీగా ఉన్నాను. అయినా
0: ఆహాహా,
1: సరే ప్రాణం ఊరుకోక ఒకసారి ట్రైల్ వేస్తానుగా నిలిపి.
0: ప్రాణం ఊరుకోకిట్ వచ్చారా?
1: అందుకని మనకి ఏదైనా ఇష్టం చేయాలంటే అందుకని
0: మీ వాయిస్
1: ఏంటమ్మా
0: బ్రేక్ అవుతుంది రమణ గారు.
1: అవునమ్మా ఇప్పుడు బాగా వస్తున్నామా?
0: ఇప్పుడు బాగా వస్తుంది సార్. టాపిక్ విన్నారా?
1: విన్నానమ్మా. అయితే ఊరికే సరదా టీకి అని బయలుదేరాం, అట్లా గాజువాక దగ్గరికి వెళ్ళాం. ఆ పక్కనే మనోడు గారు అంటే ఇలా వరుస స్టార్ట్ అయింది, అనవసరంగా వచ్చి ఇరికిపోయింది రా బాబు అనిపిస్తుంది.
0: అయ్యో, సో
1: అది
0: అనవసరంగా వచ్చి వర్షానికి ఇరుక్కున్నానే అని అనిపించింది. ఓకేనండి,
1: తడిచిపోవడం
0: ఓకే,
1: కూడా
0: నైస్ నైస్. హలో
2: హలో.
0: హలో, గుడ్ ఈవినింగ్.
2: హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఆర్కే గారు.
0: హాయ్ అండి త్రినాథ్ గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా?
2: అమ్మా మీరు అలాగ అందదండి సమయం ఎలాగా అలాగా
0: ఏలాగా
2: మీ పేరు, మీ పేరు నేను చెప్పడానికి అనలేదు కదా, చక్కగా చెప్పారు పేరు.
0: పోన్లేను కొన్నిసార్లు మిమ్మల్ని హ్యాపీ చేయడానికి, మేము ఏం చేయడానికైనా సిద్ధం.
2: ఓకే ఓకే ఓకే.
0: ఓకే సార్, మరి త్రినాథ్ గారి టాపిక్ లోకి వచ్చేద్దాం. టాపిక్ విన్నారా?
2: విన్నాను విన్నాను. వర్షం పడినప్పుడు నేను చాలా సార్లు చిక్కిపోయానండి, ఎక్కువ ఆర్కే బీచ్ దగ్గర చిక్కిపోయానండి. ఒక్కసారి కాదండి, అలాగా ఒక 10 సార్లు 20 సార్లు పైన చిక్కిపోయాను.
0: అయితే ఆ బీచ్ కి మీకు ఏదో సంబంధం ఉంది?
2: మరి అంతే కదండి,
0: అంతే అంతే.
2: నేను వెళ్ళినప్పుడు అంటే అది పాటలు పాడేటప్పుడు నేను వెళ్ళేవాడిని పాటలు పాడడానికి,
0: ఓకే,
2: అందువల్ల జరిగిందండి అది.
0: సంబంధం
2: అంటే సంబంధానికి ఏం లేదు,
0: జస్ట్ నార్మల్ గా సరదాగా అన్నాను త్రినాథ్ గారు, అంతే. అండ్ ఇలానే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో
3: హలో
0: హలో,
3: నూకరాజు శల్యమ్మ అండి, అగనంపూడి నుండి.
0: ఓకే ఓకే, నూకరాజు గారు ఏంటి, మంచి హుషారు మీద ఉన్నారు?
3: అవునండి
0: హుషారు మీద ఉన్నారా?
3: సరేనండి.
0: ఓకే, మరి టాపిక్ విన్నారా?
3: ఈ కాలు కనెక్ట్ అవడమే హుషారండి.
0: కాల్ కనెక్ట్ అవడమే హుషారా? ఓకే, అలా అలా అయితే ఓకే, అలా అయితే ఓకే.
3: థ్యాంక్ యూ అండి. అయితే నేను డ్వాక్రాలో డబ్బులు ఇంకొకరికి అప్పిప్పించానండి, వాళ్ళు నన్ను నమ్మిచ్చారు అవసరం వ్యక్తికి. ఆయన ఆయన కొన్నాను వాడుకొని వడ్డీ ఇవ్వకుండా అసలు ఇచ్చేసాడండి. యువతలోలు ఒప్పుకోలేదండి, వడ్డీతో కట్టాలి మేము డోకరాలో తీసుకొని ఇచ్చామని చెప్పేసి ఆ వడ్డీ కలిపి కట్టవలసి వచ్చింది. నేను అలా బుక్ అయ్యానండి.
0: అయ్యో తప్పదు, ఇలాంటివి చాలా మందికి ఫేస్ అయ్యే ఉంటాయి లైఫ్ లో.
3: అవునండి.
0: ఓకేనండి, ఓకే నూకరాజ్ గారు, థ్యాంక్ యూ. సో నిజంగా కొన్నిసార్లు ఎలా అంటే మంచి కోసం వెళ్తే చెడు ఎదురైంది అనే సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నూకరాజు గారు చెప్పిన సిచ్యువేషన్ అలాంటిదే. ఓకే, ఇంకా మన లిజినెస్ ఏం చెప్తారో విందాం. మరి మీకోసం ఇంకొక హుషారైన పాట కావాలి కదా. మరి జులై మూవీ నుండి సాగర్ అండ్ రైనారెడ్డి గారు పాడిన ఈ పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: Oh my god,
1: like this.
2: కృష్ణా తీరాన వెలిసి,
3: పంగాటి సీమలో మెరిసి,
2: గోదావరి ఒడ్డున విరిసి,
3: విశాఖ తీరాన చేరి,
2: అంచెలంచెలుగా ఎదిగి,
3: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
2: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
4: నాన్ స్టాప్ పాటలతో, ఒక పక్క మాటలతో జోరుగా సాగుతున్న మన సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో మరి నెక్స్ట్ కాలర్ అయితే ఎవరో చూసేద్దాం. హలో
5: హలో హలో, హాయ్ హారిక గారు.
4: హాయ్ అండి, ఎలా ఉన్నారు?
5: నేను బాగున్నాను, మీరు బాగున్నారా?
4: నేను కూడా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
5: బాగున్నాను. వినాయక చవితి బాగా చేసుకున్నారా?
4: చాలా బాగా,
5: కూల్ కూల్ గా ఉంది వాతావరణం ఈరోజు.
4: అదే అదే,
5: ఈ మధ్యన అంత ఎండలకు మారిపోయాము.
4: ఓకే సార్, టాపిక్ లోకి వచ్చేద్దామా?
5: తప్పకుండా, మంచి టాపిక్ ఏ ఇచ్చారు, బాగా నాకు గుర్తు చేశారు కూడా.
4: అయ్యా, ఏం గుర్తొచ్చిందో.
5: బర్త్డే ఫంక్షన్ అని పిలిచారు అంటే మా చుట్టాలే పేరు చెప్పండి కానీ అయితే అన్నారు, ఉదయం వచ్చి నువ్వు సాయంత్రం ఇంట్లోనే ప్రోగ్రామ్ ఉంది కదా బర్త్డే ఫంక్షన్ వచ్చి అని అంటే ముందే వెళ్ళను అనుకున్నాను. మళ్ళీ ఎందుకో మనసత్తు పోన్లే, పాపం వాళ్ళంత పిలిచారు కదా వెళ్తే ఏంటిలే అనేసి అనుకుని వెళ్ళాను. వెళ్ళినందుకి పిల్లలు బెలూన్లు ఊతుంటే ఆ ముళ్ళేసి అది డెకరేషన్ చేయమన్నారు. నా చేతులు పుళ్ళు అయిపోయాయి, రెండు చేతులని. అప్పుడు అనుకున్నాను ఎరక్కపోయి ఇరుక్కుపోయాను అనేసి వచ్చి ఇరుక్కుపోయాను. పాట కూడా ఉంది, ఎరక్కపోయి వచ్చాను
4: ఇరుక్కుపోయాను. అవునవునవును,
5: ఆ పాట సార్థకం అయిపోయింది నాకు. చేతులు పుళ్ళు రెండు రోజులు నొప్పి అయిపోయింది.
4: అయ్యయ్యో
5: అనుకున్నాను, ముందు వెళ్ళాలనుకున్నాను, అయ్యి అనవసరం వెళ్ళాను కావాలా అనేసి.
4: అందుకే దూరంగా ఉండాలనుకుంటే అలవాటు లేని పని ఒకటి మీకు.
5: ముందు తర్వాత చేసేస్తాం కొద్దిగా అక్కడ నుండి.
4: అదే ఒక 10-20 బెలూన్ల వరకు బాగుంటది, తర్వాత ఉంటది.
5: అసలు స్టార్ట్ అవుద్ది అప్పుడు.
4: అదే అదే,
5: విడిచిపెట్టి వచ్చిలేము, అక్కడ ఉండలేము, వాళ్ళకి అయిపోద్ది.
4: అదే అదే అదే. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో
6: హలో, నమస్తే మేడం.
4: నమస్తే నమస్తే.
6: నమస్తే అండి, మనోకపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
4: ఓకే నాగేశ్వరరావు గారు, ఏంటి సంగతి?
6: సంగతి ఉందండి, బాగానే ఉందండి. ఇక్కడ వాతావరణం బాగానే ఉంది, మేము బాగానే ఉన్నాం, మీరు బాగుండాలని ఆశిస్తున్నాం.
4: అయ్యో, మీరు చెప్పాక నేను ఖచ్చితంగా బాగుంటాను.
6: ఓకే అండి, టాపిక్లోకి వచ్చేద్దాం కదా.
4: అదే అది నేను చెప్పాలి, మీరు కూడా చెప్పారు సరే. ఇంకా
6: అలవాటు అయిపోయింది కదండి మాకు కూడా. అయితే నేను ఒకసారి బైక్ మీద వెళ్తూ ఉంటే ఒక ఆయన సైకిల్ మీద పడిపోయి ఉన్నాడు అండి. అక్కడ మొఖం తిరిగి పడిపోయాడు కోసం అనేసి నేను అనుకుని పాపం బుసుకొట్టని బాగానే కొత్తగా ఉన్నాయి అంతా పడిపోయి ఉన్నాడు అండి అతను. అయితే సరేలే ఎందుకో పడిపోయాడు కదా అని చెప్పేసి నన్ను ఆగి అతన్ని లేపి అలాగలాగ సైకిల్ అది నిలబెట్టి అతన్ని కూడా నిలబెడితే ఈ లోపల ఇంకొక అతను వచ్చాడు అండి అక్కడికి బైక్ మీద. ఏమయ్యా బైక్ తో గుద్దేసావా అని అడిగాడండి. బాబు తిరిగి వెళ్ళిపోయినా బాగుండు అయిపోయి అతను చెప్పబోయేలా ఉంటే ఇంకందరూ నేను గుద్దేశాను కూడా అనుకుంటారు అనేసి బాబు లేదండి అతను అడగండి పోనీ పడిపోయింటే లేపి ఏదో సాయం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తే అప్పుడు అతను కూడా చెప్పాడు లేదు ఇతను నాకు సాయపడ్డాడు కాని చేసి గుద్ది లేదు అని చెప్పేసి అతను కూడా చెప్పాడండి. అయితే కొద్దిగా ఇలాంటి రోజుల్లో కొంచెం జాగ్రత్త ఉండకపోతే మన మీదకి వచ్చి ఇలా ఉంది అనేసి అనుకున్నానండి అప్పటి నుంచి.
4: అదే అదే,
6: మరి గబుక్కుని సర్దుకుంటే చూడండి మళ్ళీ రివర్స్ లో మనకి మళ్ళీ అప్పుడు అతను చెప్పాడు కాబట్టి సరిపోయింది కదా, లేకపోతే మనం ఏదో అతనికి ఉద్దేశినట్టు ఉంటుంది కదా.
4: అంతే కదా అంతే కదా,
6: టైప్ లో అప్పుడు జరిగిందండి.
4: ఓకే నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కలర్ తో మాట్లాడదాం. హలో
7: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
4: గుడ్ ఈవినింగ్ అండి.
7: నా పేరు వెంకటలక్ష్మి, అక్కడేడిపాల, విశాఖ డైరీ.
4: ఓకే వెంకటలక్ష్మి గారు, ఏంటి అంత నవ్వులతో మాట్లాడుతున్నారు, ఏంటి సంగతి?
7: మీ వాయిస్ వింటే నాకు చాలా సరదా అండి.
4: అయ్యయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.
7: మాకు అలవాటు పడిన యాంకర్స్ అంతా లేట్ అయిపోయి రావట్లేదు కదా, అలా మీరు వచ్చేసరికి ఆనందం.
4: ఓహోహో అలా అంటారా?
7: అదే
4: మీరు టాపిక్ విన్నారా?
7: విన్నానండి. అది మంచిగా వెళ్ళొచ్చు, జోక్గా వెళ్ళొచ్చు, లేదంటే హాట్ హాట్ గా కూడా వెళ్ళొచ్చు అండి.
4: అంతే అంతే,
7: మీరు ఇచ్చే టాపిక్. ఎందుకంటే సరేలే వాళ్ళకి ఎవరు లేరు, మనం ఏదో హెల్ప్ చేద్దాము, ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు అనుకొని మనం ఎంటర్ అయ్యాం అనుకోండి, ఇంకా బద్ధకంగా ఉన్నాడో లేకపోతే అవతల మీద వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా, ఆవిడ ఎవరో చేస్తుంది కదా మనకెందుకు, మనం వదిలేద్దాం అనేసి అన్నోళ్ళు కొందరుంటారు. ఇలాగే ఒకసారి నేను అలాగే ఎరక్కుపోయి ఇరుక్కుపోయానండి. అలాగే మా ఓన్ గా ఫంక్షన్ కూడా నేను ఇలాగే వెళ్ళానండి. వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనుకుంటూ వెళ్ళాము, ఇరుక్కుపోయానండి అక్కడ కూడా. ఏమైందంటే నీ కొడుకు చెప్పపోతే నువ్వెలా వచ్చావని అక్కడ నాకు పాయింట్ అవుట్ చేశారండి. ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి తేడా ఉంటది కదండి, బయట వాళ్ళకి వెళ్ళకపోతే ఏదో వెళ్ళాము పలకరించా వచ్చాము, ఇంట్లో వాళ్ళకి అలా చేయకూడదు కదా, ఆ ఉద్దేశంతో నేను వెళ్ళానండి. మన వాళ్ళైతేనే మన రక్త సంబంధికులని అలా వెళ్ళినందుకు నేను అక్కడ ఒకసారి ఇరుక్కుపోయానండి. ఇలా చాలా ఫంక్షన్లు నన్ను ఇరుక్కు పెట్టేస్తారు, తప్పక విదిలించుకోక మళ్ళీ బయటకు వస్తాను. అందుకే ఇలా ఎరక్కుపోయి ఇరుక్కుపోయిన టాపిక్లు చాలా జరిగాయండి. సంతోషం ఉంటాయి
0: కొన్ని, ఇలాగే మీరు అన్నట్టు హాట్ హాట్ గా కూడా ఉంటాయి.
7: ఇంకోళ్ళకి వస్తే వాళ్ళకి ఎలా బాధగా ఉంటుందో అని అర్థం చేసుకున్నాను కూడా నేను, అది కష్టమే కదండి,
0: అంతే
7: రాకూడదు ఎవరికైతే సరే.
0: ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ. హలో, సో లిజినెస్ మీరు కాల్ చేసినప్పుడు మీ రేడియో వాల్యూమ్ పూర్తిగా తగ్గించి సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. హలో
1: హలో
0: హలో,
1: నమస్తే మేడం, ఈస్ట్ గోదావరి చెల్లూరు, నా పేరు గోవిందండి.
0: ఓకే
1: మేడం గారు, 10 రోజుల క్రితం నాకు చాలా బాధ అనిపించింది మేడం గారు.
0: 10 రోజుల క్రితం కరెక్ట్ గా ఏమైంది?
1: నేను 8వ తారీఖు ఈ నెల 8వ తారీఖు మా ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ తిరుమల తిరుపతికి వెళ్ళాము మేడం. జర్నీ అంతా కూడా చాలా హ్యాపీగానే రిజర్వేషన్ మీద వెళ్ళాము, మొత్తం అంతా కూడా దర్శనం కూడా బాగానే ఉందండి. ఒక్క తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఉన్న యాత్రలన్నీ తిరగడానికి నేను ప్లానెడ్ గా అనుకున్నాను, తిరగాలని కూడా కోరుకున్నాను కూడా. నా కూడా వచ్చి ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారంటే, మా అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలే అతనికి ఇద్దరు అబ్బాయిలే, మా అబ్బాయి ఎగ్జామ్ అండి ఇల్లుండు, మేము ఇమీడియట్గా ఇప్పుడు బయలుదేరి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎలాపోతే ఎగ్జామ్, ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఎవరికన్నా మనం ఏదైనా ఆపి ముందు ఎగ్జామ్కి వెళ్ళాలి.

0: కదండి.
1: అవును.
0: అతను ముందు చెప్తుంటే నిజంగా నేను చెప్పేది ఏంటంటే మేడం, ఎవరితోని మనం ఎప్పుడైనా వెళ్ళాలంటే మన ఫ్యామిలీ తరఫున మనం వెళ్ళాలి తప్ప వేరొక వాళ్ళు వెళ్తే విషయాలు చెప్తాడు, విషయాలు చెప్తే పర్వాలేదండి మనకి. ఫస్ట్ వాళ్ళు నాకు ఇంకెప్పుడు కూడా ఎవరితోని మనం ఫ్యామిలీ పరంగా ఎవరితోని వెళ్ళకూడదు అని, జీవితంలో ఎవరు కూడా వెళ్ళకూడదు అని భయపడు మేడం. ఇంకా
1: అంతే, లింకులు పెట్టుకోకూడదు ఇంకా.
0: చాలా బాధ కలిగిందండి, ఇంచుమించు ఒక 25,000 ఎంత వచ్చావునా వృధాగా వెంకటం భవన్ తప్ప ఇంకెవరిని తెలుసుకోలేదండి. ఇష్టమాటండి, నిజాలు చెప్పాలి మేడం, నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పకపోతే ఇబ్బంది పడతాం కదండి, మొత్తం నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. నువ్వు వెళ్ళిపోతేలాగా అందరం కలిసి వచ్చాం కదా, అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి మొత్తం అందరూ కలిసి ఇంటికి వచ్చాం అన్నమాట. సో మచ్ మేడం, థ్యాంక్ యూ అండి.
1: ఓకేనండి, ఓకే. సో మరి ఇలానే మరింత మంది కాలర్స్తో మాట్లాడదాం. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం అల్లు అర్జున్ గారు నటించిన ఇద్దరు అమ్మాయిలతో మూవీనండి, ఒక మంచి మెలోడీ సాంగ్ అయితే వస్తుంది. మరి ఈ పాటని పాడింది డేవిడ్ సైమన్ అండ్ అనితా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: సరదాగా కాసేపులో మన నెక్స్ట్ కాలర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హలో
5: హలో, ఆలకించు ఆనందించు అందరికి పాలించు.
4: సత్యరెడ్డి గారు
5: మన అందరి అభిమాని. ఆర్కే గారు ఎలా ఎలా ఉన్నారు? బాగున్నారా?
4: బాగున్నాను బాగున్నాను. ఏ రోజుకైనా మీరు కరెక్ట్ గా ఆపకుండా ఒక మంచి కవిత చెప్తారని నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే సత్యరెడ్డి గారు, సో మరి టాపిక్ విన్నారా? మరి చెప్పండి.
5: ఎరకపోయి ఇరుగుపోయే మాట అది ఎలాగంటే, చిన్నప్పుడు కురవలు జాంకెళ్ళి మార్కెళ్ళి పోతారు కదా, కోసం వెళ్ళి అలా రైతు తిప్పుకుంటుని వెళ్ళి ఆ రైతు వెళ్ళి ఇంటికి గొడవ చేసేవాడండి.
4: అయ్యయ్యో,
5: ఆ కురవలు తండ్రమ్మ మా ఇంటికి వచ్చి మా దగ్గర గొడవ చేసేవాడు. అప్పుడు అన్నాను తప్పు కదండి, మరి అలా పోయకూడదు కదా అది చివరి వచ్చాము మా ఇంటికి మా అంతో
4: ఆఖరికి మీకు చపాతి తప్పేవి కాదు. హలో హలో
6: హలో, ఆర్కే గారు బాగున్నారా?
4: బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
6: మేము బాగున్నాం.
4: మీ పేరు?
6: నా పేరు ఎం రమణ, అల్లమంచిలేరే తదపిల్లి.
4: ఓకే రమణ గారు, మరి టాపిక్ విన్నారా?
6: విన్నాం మేడం,
4: చెప్పండి.
6: ఒక చుట్టూ మా ఫ్రెండు బతిమాలాడు నన్ను, ఎలాగైనా జరిగి అంటే స్నేహంగా ఉండమని ఇద్దరుగానే స్నేహంగా ఉంటే అప్పుడు నాకు అంటే స్నేహంగా ఉన్నాం కదా అని చెప్పి పేపర్ మీద సంతకం పెట్టమన్నాడు. సంతకం పెట్టమంటే ఆయన అదేంటంటే సీటు డబ్బులు ఇవ్వనంత నువ్వు సంతకం పెట్టిస్తానన్నారు అని అన్నాడు. అంటే ఆ సీటు డబ్బులు సంతకమే కదా దానికి ఉందని పెట్టేశాను నేను. పెట్టేసిన తర్వాత అప్పుడు రెండు మామూలు నెలకు వచ్చారు కదా అది, ఆ తర్వాత ఏమో రెండు నెలలు పోయిన తర్వాత ఇద్దరేమో మా నేను పెళ్లి చేసే కాడికి వచ్చారు. వస్తే ఏమి ఎలాగొచ్చారు అంటే ఆ వేళ సంతకం పెట్టాం కదా, అక్కడ వాడు ఏమో విజయవాడ వెళ్ళిపోయాడు, మరి నువ్వే కట్టాలా లేకపోతే మీ ఇంటి తాళం వేసేస్తా అన్నాడు.
4: అయ్యయ్యో,
6: అంటే ఇదేంటి నేను మామూలు పెట్టాను మా ఇంటి తాళం వేసేది పెట్టాను అన్నాను నేను. అంటే నాకు తెలియదు కదా సంతకం అంటే పెట్టాను కానీ ఇంత మట్టుకు వస్తుంది అలాగని.
4: అవునవును.
6: అప్పుడేమో అసలు ఎంత పట్టుకున్నానని చెప్పేసి ఆ రాత్రి ఏమో విజయవాడ బండి ఎక్కి ఆడికి వెళ్ళి అంత ఎక్కడున్నాను తీసుకొస్తే దాని నిమిలో పని చేస్తానని మా పెన్న చెప్పాడు. ఒకడు చెప్పితే తీసుకొచ్చాడు మళ్ళీ అంటనే తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాడు నేను. ఈ రోజు దాకా చేసి మళ్ళీ కానీ మా ఇంటి తాళం కడతాం ఎలాగలా అంటే బాగోదు, నేనేదో సరదాగా పెడితే నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి మళ్ళీ కట్టిన దాకా మీరు మాత్రం ఒక్కండి అని చెప్పేసి అప్పచెప్పాను
4: వాళ్ళకి.
6: అప్ప చెప్తే ఇప్పటికి వాడు అమ్మ బాబు బలే గెలిచారని నవ్వుతాను నన్ను చూసి.
4: నిజంగా బలే గెలి తీసుకొచ్చారు.
6: మరి తీసుకొచ్చాడు మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్తాడని నాకు తెలిసిపోయింది.
4: ఓకే ఓకే ఓకే,
6: థ్యాంక్ యూ మేడం.
4: ఓకేనండి, థ్యాంక్ యూ. సో మరి ఇంకా ఇలానే మాట్లాడదాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ హ్యాపీ.

ఎస్ ఫ్రెండ్స్, మరి సరదాగా కాసేపు ప్రోగ్రాంలో ఫైనల్గా హ్యాపీ డేస్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ అయితే విని ఎంజాయ్ చేశారు కదా. ఇంతటితో సరదాగా కాసేపు ప్రోగ్రాం టైం కూడా అయిపోయింది కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 5:03 హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అలానే 6:30 స్వచ్ఛత హీ సేవ లో భాగంగా పరిసరాల పరిశుభ్రత గురించి తెలుసుకుంటారు. అలానే మిక్స్డ్ మస్తీ గురించి 7:15 తెలుగు సినిమా పాటలు వింటారు. 7:45 మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో బ్యాక్ టు బ్యాక్ మెలోడీ సాంగ్స్తో పాటు స్లీపింగ్ టిప్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. 8:00 విజయవాడ కేంద్రం నుండి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై శ్రీవారి విహరణ గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ రామకృష్ణ శేషసాయిబాబు. అలానే 10:00 ఢిల్లీ కేంద్రం నుండి ఏషియన్ గేమ్స్ 2026

మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ డాక్టర్ వీరన్న భుక్య. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: హైదరాబాద్లోని హోటల్ ట్రిడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక. భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తెలంగాణలోని హైదరాబాద్లో జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ నిర్వహించింది. వ్యవసాయం, ఉద్యాన రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వ్యవసాయ నిపుణులు, ICAR సంస్థలు, ప్రగతిశీల రైతులు, ఇతర భాగస్వాములు సదస్సులో పాల్గొన్నారు. సదస్సునుద్దేశించి గౌరవ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ,
1: ఈ పెహల ప్రయాస్ థా మారా రీజనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ కా హమ్ ఇస్కో ఔర్ పర్ఫెక్ట్ కరనే కి కోసిస్ కరెంగే లేకిన్ ఆజ్ దిన్ భర్ హమ్నే దేఖా జో హై డిస్కషన్ హువా వో బహుత్ ఉపయోగీ హువా. ఇతనా ముజే జరూర్ లగ్తా ఇస్కో ఔర్ ఇంటరాక్టివ్ బనానే కి జరూరత్ హై. యే కేవల్ స్పీచేజ్ నా హో, ఇస్మే చర్చా హో, డిస్కషన్ హో, సంవాద హో. క్యోంకి చర్చా సే హీ, డిస్కషన్ సే హీ నయీ రాహ నికల్తీ హై. మిత్రో జో చీజే దిన్ భర్ మే హమ్నే చర్చా కీ హై, మే దోహరానా నహీ చాహతా, లేకిన్ కుచ్ చీజే కేవల్ ధ్యాన్ భర్ ఆప్కో దిలానా చాహతా హూం.

0: कृषि मंत्री से कि आप इंटरेस्ट लें और किसानों को अच्छा बीज का पर ध्यान रख करके उसको आगे बढ़ाने का काम करें, यह आपसे मैं निवेदन करना चाहता हूं।
1: ఆ తరువాత గౌరవ పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాజశేఖరన్ మాట్లాడారు.
2: యు ఆల్ నో పుదుచ్చేరి ఈస్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ సెంటర్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఈస్ ఎండౌడ్ ద న్యాచురల్ రిసోర్సెస్ దట్ హెల్ప్ ఇన్ ద సస్టైనబుల్ ఫార్మింగ్ బట్ వీ హ్యావ్ టు అకెట్ దట్ ద ప్రోగ్రెస్ ఆన్ అదర్ ఎకనామిక్ ఫ్రంట్స్ లైక్ ఇండస్ట్రీస్ హౌసింగ్స్ ఎక్సెట్రా has also directly and indirectly impacted the agriculture scenario. The Union Territory has a total geographical area of around 49,000 hectares, of which around 30% in cultivation. 90% of the net sown area is irrigated, which reflects the abundant groundwater resources in Puducherry region. And the contrast the Karaikal region of the Union Territory to which I belong and which has helped me to attain this heights is mainly depends on the receipts of Kaveri water for cultivation. Further, Karaikal region is the tail end of the Kaveri river basin, which is enough to say about the depends on water for agriculture. The Yanam region is sustainable under agriculture and Mahe region on the western coast are mostly spices and condiments. The UT of Puducherry is very much conscious on the need to sustain agriculture and hence has initiated diversification under oil seeds and pulses. As a long-term measure from the last financial year, the ministry was gracious enough to extend financial assistance under national missions on edible oils. And we are able to achieve nearly 80% of the target in Rabi 2025. We are continuing this ambitious scheme for the Rabi 2026 also to further diversify. From the current financial year, the Union Territory of Puducherry has opted for Atmanirbhara in pulses, in which an ambitious target for 1,000 hectares. The UT of Union Territory of Puducherry under the state plan is operating many components and the financial assistance is being extended for the production of field and horticultural crops. Union Agriculture Marketing, the UT of Puducherry is operating two market electronic national agriculture market platform and I am pleased to say that the e-norm Mandi at Puducherry bagged the Honorable Prime Minister Award for Excellence in Public Administration for the year 2019. I am very happy to inform that the Union Territory of Puducherry has also introduced the latest Agricultural Procedure and Marketing Act, a very thoughtful piece of legislation piloted by the Government of India under the dynamic leadership of Honorable Prime Minister of India, Sri Narendra Modi Ji. The Union Territory of Puducherry in a interested of farmers and further to make use of the generosity of the Union Government under the stewardship of Honorable Prime Minister of India, Sri Narendra Modi Ji, in extending magnanimous financial assistance to all the states and the Union Territories, has subscribed for all the certainly sponsored schemes.
1: గౌరవ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్రం వ్యవసాయంలో సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ సదస్సునుద్దేశించి మాట్లాడారు.
3: ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్. డ్యూరింగ్ టుడే సెషన్స్ వీ హావ్ విట్నెస్డ్ మెనీ యూస్ఫుల్ ఐడియాస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. తెలంగాణ అండ్ అదర్ సదరన్ స్టేట్స్ హ్యావ్ షేర్డ్ their experience and the solutions they have developed for farmers. Our crops and local conditions may be

0: డిఫరెంట్ బట్ మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై అవర్ ఫార్మర్స్ ఆర్ కామన్ రైజింగ్ కాస్ట్ క్లైమేట్ చేంజ్ వాటర్ షార్టేజ్ ఫర్టిలైజర్ సప్లై అండ్ మార్కెట్ ప్రైసెస్ టుడేస్ డిస్కషన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ అండర్స్టాండ్ హౌ సక్సెస్ఫుల్ ఐడియాస్ ఫ్రమ్ వన్ స్టేట్ కెన్ బి యూస్ఫుల్ టు ఫార్మర్స్ ఇన్ అదర్ స్టేట్స్ ఇన్ తెలంగాణ ఫార్మర్ వెల్ఫేర్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ అండర్ రైతు భరోసా వీఆర్ గివింగ్ 12,000 పర్ ఎకర్ ఎవ్రీ ఇయర్ సో ఫార్ 36,000 crores హ్యాస్ బీన్ రిలీజ్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ఫార్మర్స్ అకౌంట్స్ డ్యూరింగ్ వానాకాలం 2026 ఎలోన్ 9,000 crore వాజ్ క్రెడిటెడ్ టు 70 lakh పట్టాదార్స్ విత్ ఇన్ జస్ట్ 9 days వీ హ్యావ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ ఏ మేజర్ ఫార్మ్ లోన్ వేవర్ వీ వేవ్డ్ క్రాప్ లోన్స్ అప్ టు 2 lakh పర్ ఫార్మర్ ఫ్యామిలీ ఇన్ వన్ గో నియర్లీ 21,000 crores వాజ్ స్పెంట్ ఆన్ అవర్ ఫస్ట్ ఇయర్ బెనిఫిటింగ్ నియర్లీ 25 lakh ఫార్మింగ్ ఫ్యామిలీస్ అండర్ రైతు బీమా డ్యూరింగ్ ది లాస్ట్ 3 years వీ హ్యావ్ పేడ్ 3,500 crore యాజ్ ప్రీమియం గివింగ్ ప్రొటెక్షన్ టు మోర్ దాన్ 42 lakh ఫార్మ్ ఫ్యామిలీస్ సార్ అవర్ ఎయిమ్ ఈజ్ సింపుల్ టు స్టాండ్ విత్ ద ఫార్మర్ టు ఎవ్రీ స్టేజ్ ఎర్లియర్ టుడే రైతు నేస్తం వాజ్ ప్రెజెంటెడ్ యాజ్ వన్ ఆఫ్ తెలంగాణ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్స్ ఐ విల్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ అగైన్ అవర్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్ దట్ టెక్నాలజీ కెన్ రెడ్యూస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద ఫార్మర్ అండ్ ద ఎక్స్పర్ట్ అండ్ హెల్ప్ ఫార్మర్స్ టు గెట్ ద రైట్ అడ్వైజ్ ఎట్ ద రైట్ టైం అనదర్ సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ యూరియా యాప్ వీ ఇంట్రడ్యూస్డ్ ద డ్యూరింగ్ లాస్ట్ రబీ టు మేక్ యూరియా డిస్ట్రిబ్యూషన్స్ సింపుల్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అవర్ ఆఫీసర్స్ డెవలప్డ్ ఇట్ అవర్ ఫీల్డ్ స్టాఫ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ అండ్ మోస్ట్ ఆపర్చునిటీ ఇంపార్టెంట్లీ అవర్ ఫార్మర్స్ యాక్సెప్టెడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఐ కంగ్రాచులేట్ అవర్ ఆఫీసర్స్ ఫర్ దిస్ ఇన్నోవేషన్ అండ్ అవర్ ఫార్మర్స్ ఫర్ సపోర్టింగ్ ఇట్ వీఆర్ హ్యాపీ దట్ టెక్నాలజీ బేస్డ్ ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నౌ బీయింగ్ టేకెన్ ఫార్వర్డ్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఏ గుడ్ ఐడియా షుడ్ నాట్ స్టాప్ ఎట్ ద స్టేట్ బోర్డర్ ఇట్ షుడ్ బెనిఫిట్ ఫార్మర్స్ అక్రాస్ ద కంట్రీ విత్ ద సేమ్ పాజిటివ్ అప్రోచ్ తెలంగాణ ఈజ్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ ఎఫ్ఎఫ్ఎస్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ టు ఫార్మర్స్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సార్ ఐ వుడ్ లైక్ టు ప్రేస్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ బిఫోర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆయిల్ పామ్ తెలంగాణ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అండర్ దిస్ మిషన్ తెలంగాణ హ్యాస్ అడిషనల్లీ బ్రాట్ నియర్లీ 1 lakh hectares అండర్ ఆయిల్ పామ్ కల్టివేషన్ నియర్లీ 72,000 ఫార్మర్స్ ఆర్ నౌ పార్ట్ ఆఫ్ ద ఆయిల్ పామ్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ స్టేట్ అవర్ ఫార్మర్స్ కేమ్ ఫార్వర్డ్ విత్ కాన్ఫిడెన్స్ బికాస్ బోత్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎంకరేజ్డ్ దెమ్
1: ఆ తరువాత గౌరవ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు సభనుద్దేశించి మాట్లాడారు
2: సౌత్ జోన్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అగ్రిటెక్ విధానంలో మొన్నే ఫార్మరీ ఐడి

చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం వల్ల ఫార్మర్ ఐడిలో ఇప్పటికే 86% కంప్లీట్ చేశాం.

0: ముఖ్యమని చెప్పి ప్రతి రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకుని ఎంపిక చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏపీ ఎయిమ్స్ 2.0 అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఈ సంవత్సరం ఆ యాప్ ద్వారా యూరియాని పంపిణీ చేశాం. గత సంవత్సరం యూరియా పంపిణీలో చాలా ఇబ్బందులు వచ్చాయి, యూరియా చాలా వరకు పక్కదారి పట్టింది. కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏపీ ఎయిమ్స్ యాప్ 2.0 ద్వారా సమర్థవంతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా యూరియాని డిఏపీని సప్లై చేశామని గర్వంగా తెలియచేస్తున్నాను. చివరగా ఏపీ ఎంఐపీ, ఫస్ట్ గుజరాత్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ సంవత్సరం ఎల్నినో ఉంది, చాలా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి 100% ఏపీ ఎంఐపీలో మేము వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేకంగా నిరంతరం సహకరిస్తున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరఫున, రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
1: చివరగా సంజయ్ కుమార్ అగర్వాల్ ఐఏఎస్, జాయింట్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతమైంది.
2: మీరింతవరకు హైదరాబాద్ లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ వీరన్న బుక్య, సహకారం శ్రీ కె రాజేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.

మీరు ఇంతవరకు హైదరాబాద్లోని హోటల్ ట్రెండ్లో జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102.5 ప్రసారాలు వింటున్నారు. మా పదం మీ భావం కార్యక్రమానికి స్వాగతం. ఒక్క పదం ఎన్నో భావాలు, ఒక్క మాట ఎన్నో కవితలు. మీ మనసులో దాగున్న కవిని బయటకు తీసే అందమైన కార్యక్రమం మా పదం మీ భావం. మరి ఈరోజు మీ పదాలకు మీ భావాలను జోడించి ఎలాంటి అందమైన కవితలు రాస్తారో లేట్ చేయకుండా చూసేద్దాం. ఆల్రెడీ మా పదం మీకు తెలుసు కదా జోరు అని. మరి మీ కవితలు ఏంటో నాకు కూడా తెలుసు, ఆల్రెడీ మెసేజ్లు అన్నీ వచ్చేసాయి. సో మరి ముందుగా పంపించారు జోరు అనగా తొందరగా అనే సందేశం. నదులు హఠాత్తుగా వరద నీరు ప్రవాహం వేగం ఎక్కువైన సందర్భాల్లో ఈ జోరు అనే పదం వాడతామని దైవపు గోపాలరావు, హేమలత, ఉషా టోని పంపించారు. అండ్ నెక్స్ట్ కవిత చదువుదాం. తలవంచని ధైర్యంతో సాగాలి నీ జోరు, విమర్శల తుఫానులను దాటే నీ హోరు, వెనకడుగు వెయ్యని నమ్మకపు జోరు, గమ్యాన్ని ముద్దాడే ఆశయాల జోరు, స్వేచ్ఛగా దూసుకుపోయే పక్షి రెక్కల జోరు, చరిత్రను తిరగరాసే నీ ఆలోచనల జోరు, కలలను నిజం చేసే ఆరాటపు జోరు, విధిని సైతం మార్చే నీ శ్రమ జోరు, ప్రతి అడ్డంకిని దాటే సాహస జోరు, చివరికి సొంతమయ్యే విజయకేతన జోరు అంటూ పంపించారు మహేష్ గారు బుచ్చేపేట విధి శ్రీకాకుళం నుంచి. మరి ఇలానే మరిన్ని కవితలు చదువుదాం. మరి మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మగధీరా.

సో మాపదం మీ భావంలో నెక్స్ట్ కవిత కూడా మన కోసం రెడీగా ఉంది. జోరుగా వీచే గాలిలో జ్ఞాపకాల పరిమళం పూస్తుంది, జోరుగా కురిసే వానలో మనసు మురిసే మధురం.

కొడుతుంది. జోరుగా సాగే నదిలా ఆశలు ముందుకు సాగాలి. జోరుగా కొట్టే గుండెలా జీవితం ఉత్సాహంగా ఉండాలి. జోరు అంటే వేగమే కాదు, విజయం కోసం తపన కూడా. జోరంటే శబ్దమే కాదు, మనసులోని ధైర్యం కూడా. జోరుగా నవ్వే పెదవుల వెనుక 1000 కలలు దాగి ఉంటాయి. జోరుగా అడుగులు వేసిన వారికే కొత్త దారులు కనిపిస్తాయని కుమార్ చంద్రిక రామ్ చరణ్ దిలీప్ పుత్తురాజుపాలెం NED నుంచి ఈ కవితను పంపించారు. అండ్ థ్యాంక్ యూ, చాలా బాగా రాశారు. సో మన నెక్స్ట్ కవితను కూడా చదువుదాం. జోరు అంటే వేగం, ఉరుకులు, పరుగులు, దూకుడు తనం, దూకుడుతనం, దూకుడు మరి. ఇంతటి జోరుకు నియంత్రణ ఉండాలి, పగ్గాలు అవసరం. కళ్ళం వేయాల్సిన చోటు వేయాలి, నిదానమే ప్రధానం. యువత ఎక్కువగా బండి నడపడానికి జోరుగా వెళ్ళిన ప్రమాదం అన్ని వేళల్లో. జోరుగా మనకి అస్సలు పనికిరాదు, తస్మత్ జాగ్రత్త అని కీర్తన మధురవాడ నుంచి పంపించారు. మరి మరిన్ని కవితలు ఇంకా చదువుదాం. మరి ఇంకొక పాట మీకోసం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి చిత్రం నుండి.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

సో మరి మా పదం మీ భావంలో తర్వాత కవిత కూడా మన కోసం రెడీగా ఉంది. జోరు భలే హుషారు, మనిషికైనా మనసుకైనా ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది. కాలంతో పోటీ పడే వేగంతో ప్రతీది యాంత్రికమే. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రక్రియలో ప్రతీది విలువైనదే. జోరు శృతిమించితే క్షణక్షణం భయం భయం. జోరుకు బ్రేక్ వేసే జీవన సందర్భాలు కోకొల్లలు. నిదానమే ప్రధానం అన్న పలుకులో ఆంతర్యాన్ని గ్రహిస్తే జీవితంలో వెలుగు నుండి విజయం అవుతుంది అని రాజా చంద్రశేఖర్ గారు విజయనగరం నుంచి పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కవితను కూడా చదివిద్దాం. జోరు అంటే ఊపు, జోరు అంటే వేగం, జోరుగా కొట్టుకుంటుంది గుండె. నిన్న చూసిన క్షణం నుండి జోరుగా కురుస్తుంది వాన. నీ తలుపులు గుర్తొచ్చిన ప్రతిసారి నీ నవ్వుతో జోరు ఉంది. నువ్వు పక్కనుంటే నా కాలమే పరిగెడుతుంది జోరుగా. ఎలా వచ్చావురా నా గుండె తట్టుకోలేని జోరుగా అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పంపించినందుకు. మరి నెక్స్ట్ కవితను చదివే కన్నా ముందు మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ శివరంజని.

అండ్ నెక్స్ట్ కవితను కూడా పంపించారు. జోరు అంటే కాలంలో పరుగుల జీవన జోరు, వాన వెనుక వచ్చే గాలి జోరు, ఆశల పల్లకిలో మనసుల జోరు, గమ్యం చేరేదాకా సాగాలి జోరు, ప్రకృతి అందించే పరవశాల జోరు, అంతేకాదు మనం ప్రయాణం చేసేటప్పుడు తగ్గాలి జోరు అని పంపించారు మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు. అండ్ ఎలనేనో జోరు వాపును జలాశయాల హోరు, క్రికెట్లో పరుగుల హోరుకి కళ్ళెం వేసిన బౌలింగ్ జోరు, ఆకలి వర్షాల జోరు తెలియని ప్రకృతి విపత్తు, ఎన్ని వానలు పడినా గాని తరగని బాణుడి జోరు అంటూ పంపించారు. రాఘవేంద్రరెడ్డి, అజయ్ ప్రసాద్, రమణ, చందు, శంకర్ కాకినాడ నుంచి. మరి మా పదం మీ భావం కార్యక్రమంలో మన లిజనర్స్ అందరూ

కవితలు రాసి పంపించేశారు. ప్రతి ఒక్కరూ కవిత రాసి మా కోసం, అండ్ అలానే మీరు పంపించిన కవితలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మరి ఫైనల్గా మీకోసం ఈ లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ భీమ్లీ కబడ్డీ జట్టు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. పేదలకు సొంతిల్లుండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. పేదలకు సొంతిల్లుండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విశాఖపట్టణంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 8,874 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై లబ్దిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విశాఖ నగరానికి గోదావరి జలాలను తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: 11 మండలాలు 28,445 కుటుంబాలకు

0: నిన్నటి వరకు భూమి మీదే హక్కు మీది కాదు. ఈ రోజటి నుంచి మీరుండే మీ ఇంటి మీద సర్వ హక్కులు మీవే. అందుకే ఈ ఆనందం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 8,874 కోట్లుంటుంది. ఎన్డీఏ ఇచ్చిన గ్యారంటీ మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా.
1: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి వచ్చే నెల 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ ఉద్యానవన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రాష్టంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్ల నీటిని ప్రణాళికాబద్దంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2027 పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్ల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
2: మన విశాఖకు నీళ్లందించేటువంటి తాటిపూడి గాని, మేఘాద్రిగడ్డ గాని, రైవాడ గాని స్థానికంగా వర్షాలు పడితేనే ఈ రిజర్వాయర్లన్నీ నిండుతాయి. సూపర్ ఎల్నినో నేపథ్యంలో రిజర్వాయర్స్ లోకి నీళ్లు లేకపోవడంతో ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటుతూ ఉన్నాయి. ఇవాళ విశాఖ త్రాగునీరు అవసరాల్లో దగ్గర దగ్గర 60% కనితి రిజర్వాయర్ ఇస్తూ ఉంది అని అంటే పురుషోత్తంపట్నం నుంచి లిఫ్ట్ చేసి ఏలేరు రిజర్వాయర్ కి, ఆ ఏలేరు రిజర్వాయర్ కి మీకు నీళ్లు ఇస్తూ ఉన్నాం.
1: ప్రజలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. 20వ రోజుగార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్టు స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 201 అభ్యర్థులకు ఈరోజు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చిత్తశుద్దితో పనిచేస్తూ భారత్కు సేవ చేయాలన్నారు. మనకు ఏం లాభమని చూసుకోకుండా వ్యవస్థలోని లోపాలను సరిచేస్తూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్వచ్చమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గోడియాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్చ భారత్, స్వచ్చాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే కాదని ప్రతి కుటుంబం, ప్రతి గ్రామస్తుడు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మౌలిక వసతుల కల్పనను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్13 ఈ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ అనే 7 కీలక రంగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించి భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, రైల్వే, రహదారులు, పెట్రోలియం, టెలికాం సహా 16 కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ఆత్మ నిర్భర్

0: భారత సంకల్పాన్ని పీఎం గతిశక్తి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: భారత్ కి ఆజాదీకే 75 వర్ష కా హై, ఆజాదీ కే అమృత్ కాల్ కా హై. ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసి ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: సముద్ర జీవరాశులను రక్షించడానికి తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం, స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తీర ప్రాంత పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగించాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 73 ఆది సేవా కేంద్రాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆది సేవా కేంద్రాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా జన్ కళ్యాణ్ సేవ, స్వాస్థ్య సేవ, ఆంగన్ మిలన్ సేవ, సేవా సేతు, జన్ సున్వాయ్, సేవా మేరా యోగదాన్, స్వచ్ఛతా అభియాన్, యువ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన లబ్దిదారులను గుర్తించి సంక్షేమ పథకాలకు నమోదు చేయడం, ధృవపత్రాల విషయంలో సహకారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, అలాగే వృద్దుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమన్వయంతో పోషకాహార కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర దక్షిణ ధ్రువణి విస్తరించి ఉందని, వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తాంధ్ర యానాంలలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ముక్త వ్యాపార సంధిభిః దేశస్య యువకేభ్యః నూతనావసరాణాం ద్వారాణి ఉద్ఘాట్యంతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాతవాన్. 20తమే రోజ్గార్ మేళా సమారోహె 150,000 నవ నియుక్తేభ్యః నియుక్తి పత్రాణి చాసౌ ప్రాదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారతే ప్రతివ్యక్తి కార్బన్ ఉత్సర్జనస్య పరిమాణం వైశ్విక మధ్యమానస్య అర్ధాదపి న్యూనం వర్తతే. అథ G20 దేశేషు కోప్ 21 సంకల్పాన్ సమయాత్ పూర్వమేవ సంపాద్య భారతేన అధిగతం అద్వితీయం సాఫల్యం. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన 2.0 ఇత్యస్యాంతర్గతం దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 34,000 గ్రామీణ యువకానాం ప్రశిక్షణం విధాస్యతే సర్వకారేణ. జలాప్లావన విభీషికాతః సాహాయ్య ప్రాప్తయే ప్రయతమానాయ నేపాలాయ భారతేన 11 టన్ పరిమితా నూతన సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అపి చ జపాన్ దేశ అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. अथ वार्ताः विशदीकृत्य प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य अपराह्णे दृश्य श्रव्य माध्यमेन समायोजिते 20तमे रोजगार मेला समारोहे विभिन्नेषु सर्वकारीय संस्थानेषु 150,000+ नवनियुक्त युवकेभ्यः नियुक्तिपत्राणि वितरितवान्। अत्रावसरे सम्बोधयन् श्रीमोदी अवोचत् यत् विगतेषु वर्षेषु केन्द्रसर्वकारेण आगामि भविष्यस्य सज्जतायै युवकानां कौशल संवर्धने तेभ्यः नूतनावसराणां प्रदाने च निरन्तरं ध्यानं केन्द्रितम्।
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं। मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं। आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक विकसित भारत बनाने का।
2: प्रधानमंत्री मोदी न्यरूपयत् यत् सर्वकारः अप्रशासकीय क्षेत्रेपि उद्योगावसराणां द्रुतगत्या विस्ताराय कटिबद्धतया कार्यं करोति। अनेनैव उद्देश्येन प्रायः 1,00,000 कोटि रूप्यकाणां व्ययसाध्या प्रधानमंत्री विकसित भारत रोजगार योजना प्रारब्धा। अस्याः योजनायाः माध्यमेन प्रायः 2 कोटि परिमिताः युवानः प्रथमतया कार्यबले प्रवेष्टुं समर्थाः भविष्यन्तीति आशास्यते। प्रधानमन्त्रिणा सबलं प्रतिपादितं यत् भारतेन विगतेषु कतिपयेषु वर्षेषु प्रायः 40 देशैः सह मुक्तव्यापारसन्धिः हस्ताक्षरितः येन देशस्य युवकेभ्यः अवसराणां नूतनानि द्वाराणि उद्घाटितानि सन्ति। सः अवोचत् यत् एतादृशाः व्यापारसन्धयः देशस्य उद्यमिभ्यः नूतनसहभागितानां विपणीनां च मार्गं प्रशस्तं कुर्वन्ति। युवकानां कृते च आजीविकायाः नूतनसंभावनाः सृजन्ति। श्रीमोदिना उल्लिखितं यत् भारतमद्य विश्वस्य तृतीयं विशालतमं स्टार्टअप पारिस्थितिकी तन्त्रं संजातम्।
1: भारत आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है और भारत की स्टार्टअप स्टोरी अब केवल बड़े शहरों की कहानी नहीं है। आज करीब आधे रिकॉग्नाइज स्टार्टअप टीयर 2 और टीयर 3 शहरों में है। यानी आज गांव, कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है।
2: प्रधानमंत्री नरेंद्र मोदी अवोचत् यत् भारते प्रति व्यक्ति कार्बन उत्सर्जनस्य प्रमाणं जागतिक मध्यमानस्य अर्धादपि न्यूनं वर्तते। अद्य नवदिल्ल्यां पर्यावरणस्य जलवायु गतिशीलतायाश्च भविष्यम् इत्याख्यस्य अन्ताराष्ट्रिय सम्मेलनस्य उद्घाटनं कुर्वन् श्रीमोदी न्यरूपयत् यत् विकासशीलदेशाः प्रायेण अकारणमेव कार्बन उत्सर्जनार्थम् अनुचितरूपेण दोषिणः घोषिताः। प्रधानमन्त्रिणा विशेषतया प्रतिपादितं यत् G20 समूहे भारतम् एकाकी तादृशं राष्ट्रमस्ति येन पेरिस नगरे संजाते कॉप 21 शिखरोत्सवे कृताः संकल्पाः निर्धारित समयात् पूर्वमेव साफल्येन पूरिताः। केन्द्रीय ग्रामीण विकास मन्त्रालयेन आगामि मासतः देशस्य बहुसंख्येषु राज्येषु केन्द्रशासित प्रदेशेषु च दीनदयाल उपाध्याय ग्रामीण कौशल योजना 2.0 इत्याख्यायाः अन्तर्गतं प्रायः 34,000 परिमितानां ग्रामीण युवकानां कौशल प्रशिक्षणं समारप्स्यते। प्रशिक्षण वर्गाणां प्रारम्भार्थं सज्जतानां समीक्षा प्रथमचरणे बिहार, मध्यप्रदेश, राजस्थान, पश्चिम बंगाल, हिमाचल प्रदेश, तमिलनाडु प्रभृतिभिः 14 राज्यैः केन्द्रशासित प्रदेशैश्च सह विहिता। मन्त्रालयेन स्पष्टीकृतं यत् आगामि वर्षस्य दिसम्बर मासस्य 31 दिनांकं यावत् 750,000+ ग्रामीण युवानः अस्यां योजनायां प्रशिक्षन्ते। संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाष्य तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। भारतेन अद्य नेपालदेशाय एकादश टन परिमिता

నూతనా సాహాయ్య సామగ్రి ప్రేషిత. అస్యాం సాహాయ్య సామగ్ర్యాం ఔషధాని విధివైద్యక సామగ్ర్యః శిబిరాణి స్వచ్ఛతా పేటికాః శయన స్యూతాః అథ చ అన్యాని.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం రేపో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మన ఇల్లు శుభ్రంగా ఉండాలని మనం ఎంత కోరుకుంటామో, మన ఇంటి ముందు ఉన్న వీధి కూడా అంతే శుభ్రంగా ఉండాలని కోరుకోవాలి కదా. చెత్తను డస్ట్బిన్లో వేయడం, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇవి పెద్ద పనులేమి కావు. కానీ ప్రతి ఒక్కరూ పాటిస్తే మన వీధి, మన కాలనీ, మన నగరం మొత్తం ఎంతో అందంగా మారుతుంది. ఉదయం బయటకు వస్తే శుభ్రమైన వీధి, చెత్తలేని మూలలు, శుభ్రమైన పార్క్, మూసుకుపోయిన డ్రైనేజీలు ఎంత బాగుంటుంది.

కానీ ఇది ఎవరో ఒకరి బాధ్యత కాదు, మన అందరి భాగస్వామ్య బాధ్యత. మన ఇల్లు నాలుగు గోడలతోనే కాదు, మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలతో కూడా మన జీవితం ముడిపడి ఉంటుంది. అందుకే ఈ శుభ్రత ఇంటి గడప దగ్గర ఆగిపోకూడదు, వీధి వరకు వెళ్ళాలి. మన ఇంట్లో రోజు వచ్చే చెత్త అంతా ఒకటే కాదు కదా, కాయగూరల తొక్కలు, మిగిలిన ఆహారం వంటి వాటిని సాధారణంగా తడి చెత్తగా, కాగితం, ప్లాస్టిక్, కొన్ని ఇతర పొడి పదార్థాలను పొడి చెత్తగా వేరు చేయొచ్చు. ఇలా చెత్తను ఇంటి దగ్గరే వేరు చేయడం వల్ల దాన్ని నిర్వహించడం సులభమవుతుంది. అంటే చెత్త బుట్ట దగ్గరే మనం వేసే ఒక చిన్న నిర్ణయం తరువాతి ప్రక్రియను చాలా సులభం చేస్తుంది. పక్కింటి వారు చెత్తను వేస్తున్నారని మనం కూడా వెయ్యడం కాదు. మనం పాటించే మంచి అలవాటు వాళ్ళకు కూడా ఒక చిన్న ఉదాహరణ కావచ్చు. ఒక్కరోజు శుభ్రం చేస్తే సరిపోదు, పరిశుభ్రత ఒక నిరంతర అలవాటుగా మారాలి. మన చుట్టూ ఉన్నవారికి కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వెయ్యకుండా చెప్పచ్చు. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే పరిశుభ్రత విలువను నేర్పచ్చు. నా ఇల్లు శుభ్రంగా ఉంది, దానితో పాటు నా పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నాయని చెప్పగలిగినప్పుడే స్వచ్ఛతకు నిజమైన అర్థం వస్తుంది. ఒక ఇంటి నుంచి మొదలైన శుభ్రత ఒక వీధికి, ఒక కాలనీకి పాకితే అదే నిజమైన స్వచ్ఛతా హి సేవ. మరి స్వచ్ఛతా హి కార్యక్రమ సేవ కార్యక్రమంలో భాగంగా అందరం కూడా మన ఇంటితో పాటు మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండాలని కృషి చేద్దాం. అండ్ మనమందు సాయం మనం కూడా చేద్దాం.

మూడ్ ఎలా ఉన్నా మ్యూజిక్తో మార్చేయచ్చు, బోర్ కొడుతున్నా నవ్వించేయచ్చు, సైలెంట్గా ఉన్నా ఫోన్ చేయించి మాట్లాడించవచ్చు. ఇవన్నీ కలిపి పాటలు మాటలు సరదా కబుర్లు మీతో ముచ్చట్లు అన్నీ ఒకే చోట కలిస్తే మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ మిక్స్డ్ మస్తీ. మరి ఈరోజు పాటలు మాటలు అయ్యయ్యో చాలానే ఉన్నాయి. సో మరి ముందుగా మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. సో ఎప్పట్లానే కాకుండా మీకు ఒక సాంగ్లో మిడిల్లో మ్యూజిక్ వినిపిస్తాను. మరి మన లిజనర్స్ అందరికీ మూవీ నాలెడ్జ్ బాగానే ఉందని నేను అనుకుంటున్నా. ఆ సాంగ్ ఏంటో గెస్ చేసి అందులో హీరో హీరోయిన్ ఎవరో నాకు చెప్పేసేయాలి. సో ఫస్ట్ మ్యూజిక్ వినేసేయండి.

0: సో విన్నారు కదా, మరి ఈ మ్యూజిక్ ఏ మూవీలోది, ఏ సాంగ్, అందులో హీరో హీరోయిన్స్ ఎవరో నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ చెప్పేస్తారని అనుకుంటున్నా. మరి ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో
1: హలో,
0: హలో, మీ పేరు?
1: హాయ్, హారిక గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: దేవి శ్రీ శ్రీకాకుళం.
0: ఓకే, దేవి గారు మ్యూజిక్ విన్నారా?
1: విన్నాను. మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నాను. చెప్పండి.
1: వినాయక చవితి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ దేవి గారు, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో పాట గెస్ చేశారని అనుకుంటున్నా, చెప్తారని అనుకుంటున్నా.
1: మన్మధ రాజా, మన్మధ రాజా, కన్నే మనసే గిల్లద్దు.
0: సో హీరో హీరోయిన్?
1: మంచి మనసు సదా దొంగ దొంగది.
0: ఓహోహోహో, ఫస్ట్ కాలరే కరెక్ట్ చెప్పేశారు. సో మరి నెక్స్ట్ కాలర్ చెప్తారా లేదు చూద్దాం. థ్యాంక్ యూ దేవి గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, హలో.
2: మమ్మల్ని అందరినీ ఆనంద ప్రసంగ వచ్చేసిన రాజీ ఆర్కి గారు.
0: చెప్పండి చెప్పండి.
2: హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
0: థ్యాంక్ యూ. మళ్ళీ సెకండ్ టైం.
2: సత్యరెడ్డి.
0: ఓకే సత్యరెడ్డి గారు చెప్పండి.
2: అక్కడ అయిపోతుంది.
0: చెప్పండి సత్యరెడ్డి గారు. హలో,
3: గుడ్ ఈవినింగ్ హారిక.
0: గుడ్ ఈవినింగ్ వాసవి గారు, చెప్పండి.
3: తను చెప్పేశారు కదా దొంగ దొంగది.
0: మన్మధి
3: రాజా, మళ్ళీ మనసే గిల్లద్దు సదా అని మంచి మనసు. మ్యూజిక్ ప్లే చేయండి.
0: యా రెడీగా ఉన్నాయి మీకోసం. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ కాలర్స్ ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. దొంగ దొంగది మూవీ నుండి. సో మరి మీకోసం ఇంకొక సాంగ్ రెడీగా ఉంది, అది కూడా వినేసి గెస్ట్ చేసేయండి.

0: సో మరి మ్యూజిక్ విన్నారు, ఈ సాంగ్ ని ఎవరైనా గెస్ చేస్తారా లేదా చూద్దాం. హలో,
1: హలో, హ్యాపీ ఆర్కే గారు మళ్ళీ వచ్చారండి. మాకు
0: ఓకే
1: ఇక్కడ
0: ఏంటి
1: బాగుంది.
0: త్రినాథ్ గారు, మీ రేడియో వాల్యూమ్ తగ్గించండి, చాలా రీ సౌండ్ వస్తుంది.
1: లేదండి, బాగానండి, బాగానండి.
0: నాకు వస్తుంది, మీకు కాదు, నాకు వస్తుంది, నేను కదా వింటున్నాను. మేము
1: లేదు లేదు, కాంతి
0: ఓకే తగ్గించేసేయండి. ఇప్పుడు చెప్పండి ఏ పాట
1: ఏ
0: అది.
1: ఏంటండి
0: మ్యూజిక్ విన్నారు కదా, ఏ సాంగ్ గెస్ చేశారా?
1: కొట్టాలి రే, పిచ్చి కొట్టాలి, ఆడికి ఆడాలి రా, రప్పాడాలి. ఆ
0: ఓకే
1: పాట అండి.
0: ఆ పాట కదా నేను లాస్ట్ లో చెప్తాను. ఓకే థ్యాంక్ యూ. సో మరి ఒకరు ట్రై చేశారు, కాదు అది. హలో,
1: హలో హారిక గారు, బాగున్నారా?
0: బాగున్నాను బాగున్నాను, మీరెలా ఉన్నారండి?
1: సూపర్ గా ఉన్నాను.
0: అయ్యో ఎవరు మాట్లాడుతున్నారు?
1: సుమలత.
0: ఓ మా హీరోయిన్ సుమలత గారా, బాగున్నారా?
1: చెప్పరుగా.
0: ఓకే సో మరి సాంగ్ గెస్ చేశారా మీరేంటో?
1: అంటే గుర్తు లేదు కానీ అతను పాడారు కదా ఆ పాట బట్టి అదే ఏమో అనుకుంటున్నాను.
0: అది కాదు అది కాదు. సో లిజనర్స్ మీరు ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యారు అనిపిస్తుంది, మీకోసం ఇంకొకసారి వినిపిస్తాను, వినండి.

0: సో నాకు తెలిసి ఇప్పుడు చెప్పేస్తారు అందరూనా. హలో
1: హలో
0: హలో
1: హలో,
0: హలో చెప్పండి.
1: హారిక గారు, దేవిని మాట్లాడుతున్నాను.
0: దేవి గారు చెప్పండి.
1: జెమిని మూవీలో ఉంది వెంకటేష్, నమిత హీరో హీరోయిన్స్.
0: ఓకే
1: సాంగ్ వచ్చేసి జెమిని జెమిని జెమిని జెమిని, తల తిరుగుడు జెమిని జెమిని.
0: ఓకే ఓకే ఓకే ఓకే దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ కాలర్ ని కూడా అడుగుదాం. హలో,
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి,
2: మునగపాకు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు
0: చెప్పండి.
2: రావండి.
0: చెప్పండి చెప్పండి.
2: ఏం చెప్పాలండి?
0: ఆ పాట వినిపించాను, గుర్తుపట్టాలి అన్నాను.
2: అవునండి, అయితే జెమిని సినిమా అండి, వెంకటేష్ హీరో అండి,
0: ఓకే,
2: నమిత హీరోయిన్ అండి,
0: పాట పాడతారండి.
2: తలత్రీకుడు జెమిని జెమిని.
0: అదొకటే. ఓకే సార్, మరి ఇంకెందుకు లేదు.

0: సో ఫ్రెండ్స్ పాటలు గెస్ చేశారు. ఇప్పుడు మూవీలో కొన్ని సేమ్ డైలాగ్స్ మీకు వినిపిస్తా. ఆ మూవీ ఏంటో, అందులో హీరో హీరోయిన్ ఎవరు, ఇప్పుడు గెస్ చేయండి. మరి ఫస్ట్ మూవీ మీకోసం, జాగ్రత్తగా వినండి.
1: ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటదే. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగుంటదే. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటదే. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగుంటదే. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్.
0: సునీల్ గారు చెప్పిన ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? సో మరి గెస్ చేస్తారా లేదా చూసేద్దాం మన లిజినెస్ అందరూ. హలో,
2: మీ ఫ్రెండ్స్, మీ విశాఖ జిల్లా అందరూ బాగున్నారండి?
0: బాగున్నాను బాగున్నాను సత్యరెడ్డి గారు, మీరు చెప్తారా? సో మరి గెస్ట్ చేశారా మూవీ ఏంటో?
2: డైలాగ్ బాగున్నాయని
0: అది
2: అర్థలేదు.
0: ఓకే, సో నెక్స్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు పక్కన డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. మరి నెక్స్ట్ కాలర్ చెప్తారా లేదు చూద్దాం. హలో
3: మేడం, నమస్తే. గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ మాట్లాడుతున్నాను.
0: ఓకే గోపి గారు, గెస్ట్ చేశారా?
3: గెస్ట్ చేయలేదు మేడం, ఇందాక ట్రై చేశాను. కనీసం ఇప్పుడైనా అవుతుందని ఫోన్ చేశాను మేడం, మరి దాని గురించి అంటే మరి నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, హలో.
4: హలో, అది బుజ్జిగాడితో వస్తుందండి.
0: బుజ్జిగాడా? ఓకే ఓకే ఓకే, కానీ కాదు ఆన్సర్. నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో హలో
5: హలో, వారు దేవిని మాట్లాడుతున్నాను.
0: ఓకే దేవి గారు చెప్పండి.
5: అతడు మూవీ అనుకుంటున్నాను, మహేష్ బాబు త్రిష ఉంటారు కదా.
0: కాదు
5: కాదా?
0: కాదు. హలో,
6: నమస్తే అండి. హారిగా గారు
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో
7: హలో
0: హలో, చెప్పండి చెప్పండి.
7: మేడం, నా పేరు నవీన్, మిలప గ్రామం నుంచి మాట్లాడుతున్నాను, మునపాక మండలం.
0: ఓకే,
7: ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
7: బాగున్నాను మేడం.
0: సో డైలాగ్ గుర్తుపట్టారా ఈ మూవీలో?
7: యాక్చువల్గా నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చాను లైన్ లోకి, సో క్వశ్చన్ ఏంటో నాకు తెలియదు.
0: ఓకే, సో లిజనర్స్ అందరి కోసం మరొక్కసారి ఆ డైలాగ్ వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ డైలాగ్ ఏ మూవీలోదో గెస్ చేయండి.
1: ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటదే. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగుంటదే. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్.
0: సో లిజనర్స్ కోసం ఇంకొకసారి కూడా వినిపించేసా. సో ఇప్పుడు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నా. హలో, హలో,
8: హారిక గారు
0: చెప్పండి.
8: చిరంజీవి నండి, మర్యాద రామన్లో డైలాగ్ అండది.
0: మర్యాద రామన్న?
8: అవునండి.
0: ఓకేనండి, థ్యాంక్ యూ. హలో
9: హలో
0: హలో చెప్పండి.
9: హారిక గారు నమస్తే.
0: నమస్తే
9: మేడం. సూరిగాడా?
0: ఓకే, సో నాకు తెలిసి మన లిజనర్స్ ఎవరు గుర్తుపట్టలేకపోయారు, ఆ మూవీ ఆర్యన్ రాజేష్ గారు నటించిన సొంత మూవీలోదన్నమాట, సొంత మూవీలో డైలాగ్. సో ఇంకొక డైలాగ్ వినిపిస్తాను, సో మూవీ నేమ్ చేంజ్ చేస్తున్నా. సో ఈ డైలాగ్ ఎందులో గుర్తుపట్టండి.
10: ఏముంది, ఇంకో హోల్ పెడితే సరే అందులోంచి వచ్చి నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి.
11: డాడీ, బోట్ హోల్ పడింది అనుకో, నీళ్ళు లోపలికి వస్తే అప్పుడు ఎలా?

0: ఏముంది, ఇంకో హోల్ పెడితే సరే అందులోంచి వచ్చి నీళ్ళు ఇందులోంచి వెళ్ళిపోతాయి.
1: సో మన లిజనర్స్ ఇదైనా గెస్ట్ చేస్తారని అనుకుంటున్నా. హలో
2: హలో,
1: హలో చెప్పండి.
2: హాయ్ అండి, బాగున్నారండి?
1: చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు?
2: నేను కూడా చాలా బాగున్నానండి. అనకాపల్లి జిల్లా మనోపాక్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నిర్మల అండి.
1: ఓకే నిర్మల గారు, ఇప్పుడు గెస్ట్ చేశారే, ఏ సాంగ్ అదే, ఏ మూవీ?
2: గెస్ట్ చేశాండి, సంతోషం అండి.
1: సంతోషం. ఇందాక ఎవరు గెస్ట్ చేయలేకపోయారు పాపం.
2: ఇందాక నేను కాల్ చేశాను కానీ అవ్వలేదండి, అసలు బిజీ వచ్చింది.
1: ఓకే, మీకు తెలుసా అది సొంతం అని?
2: తెలుసండి.
1: ఓహో, ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. సో మరి నెక్స్ట్ కాలర్ అని చెప్తారా, చూద్దాం. హలో,
3: హలో,
1: హలో,
3: హారికా గారు దేవిని మాట్లాడుతున్నాను.
1: దేవి గారు చెప్పండి.
3: సంతోషం మూవీలోని డైలాగ్ నాగార్జున.
1: ఓకే ఓకే, ఇందాకల్ది మిస్ అయిపోయారు పాపం మీరు. ఓకేనండి దేవి గారు. అండ్ ఈ క్వశ్చన్ కి లాస్ట్ కాలర్ ని తీసుకుందాం. హలో, హలో,
4: హలో,
1: హలో చెప్పండి.
4: శ్రీకాకుళం నుంచి పిఎన్ కాలనీ, మరి శ్రీకాకుళం పిఎన్ కాలనీ అండి.
1: ఓకే,
4: మాకు జగన్ గతంలో సాంగ్స్ కావాలండి.
1: ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్. సో మరి సంతోషం అని కరెక్ట్ గా చెప్పారు, సొంత మూవీ గెస్ట్ చేయలేకపోయారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఇంకొక మా సాంగ్, ఇందాక మనం విన్నాం కదా శంకర్ మహాదేవన్ అండ్ మాలతీ గారి వాయిస్ లో ఒక సూపర్ హిట్ మాస్ బీట్ వచ్చేస్తుంది దొంగ దొంగది మూవీ నుంచి, మన్మథరాజా అంటూ స్టే ట్యూన్డ్.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102.5 ప్రసారాలు వింటున్నారు. ప్రసార విశేషాలు వింటారు. మరి ఈరోజు ప్రసార విశేషాల్లో భాగంగా 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 తెలుగు సినిమా పాటలు వింటారు. 7:45 మెలడీ మ్యాచ్ కార్యక్రమంలో భాగంగా బ్యాక్ టు బ్యాక్ మెలడీ సాంగ్స్తో పాటు స్లీపింగ్ టిప్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. 8:00 విజయవాడ కేంద్రం నుండి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, అలానే డాక్టర్ రామకృష్ణ శేష సాయిబాబు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 తెలుగు సినిమా పాటలు. 8:45 ఢిల్లీ కేంద్రం నుండి సమాచార సంధ్య. వెను వెంటనే న్యూస్ 8:10, తర్వాత స్పాట్లైట్ వింటారు. 9:30 స్వరమాలిక కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 10:00 ఢిల్లీ కేంద్రం నుండి 20th edition ఏషియన్ గేమ్స్ 2026 డైలీ అప్డేట్ రిలే వింటారు.

0: పదకొండు గంటలకి ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, వెను వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. ఇవి ఈరోజు ప్రసార విశేషాలు. మరి రేపటి ప్రసార విశేషాల గురించి తెలుసుకుంటే, 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తి రంజని, 6:30 చింతన, 6:35 పొలం పనులు కార్యక్రమంలో రైతుల ఉత్పత్తుల మార్కెట్ ధరల అవగాహన అందించిన వారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 6:45 విజయవాడ కేంద్రం నుండి తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు, 7:00 ప్రసార విశేషాలు, 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందంట ఆమని రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట లేఖావళి పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, వెను వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో భాగంగా వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, అలానే స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో రోజువారీ పరిశుభ్రత అలవాట్ల గురించి తెలుసుకుంటారు. 9:00 విజయవాడ కేంద్రం నుండి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమత్ వాహనంపై శ్రీవారి విహరణ, ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం, వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. 9:30 ఢిల్లీ కేంద్రం నుండి 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 సంబంధించి హవర్లీ అప్డేట్స్ వింటారు. 9:35 పాటల పల్లకి, 10:00 విజయవాడ కేంద్రం నుండి వార్తా వాహిని, 10:15 పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. అలానే 10:30 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 హవర్లీ అప్డేట్స్ వింటారు. ఇవి రేపటి కార్యక్రమం వివరాలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 గురిని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 గురిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ మాట్లాడుతూ యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
2: ఆజ్ దేశ్ కే 51,000 సే అధిక యువాఓకు సర్కారీ సేవా కే లియే నియుక్తి పత్రం మిల్ రహే హై. మే ఆప్ సభీ యువా సాథియోకు ఔర్ ఆప్కే పరివార్జనోకు

0: बहुत बहुत बधाई देता हूं। आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक विकसित भारत बनाने का।
1: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,00,000,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారి యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2,00,000,000 యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
0: तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है और भारत की स्टार्टअप स्टोरी अब केवल बड़े शहरों की कहानी नहीं है। आज करीब आधे रिकॉग्नाइज्ड स्टार्टअप टीयर टू और टीयर थ्री शहरों में है, यानी आज गांव, कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है।
1: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నావుకాయ్, సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకల్పోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం, గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన ఎస్ దబ్బాస్ అధ్యక్షుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్షరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జ్యూసో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లో

మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్ పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2 సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు, బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్భంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మొహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102.5 ప్రసారాలు వింటున్నారు. తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అవునన్నా కాదన్నా చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో సందీప్ ఉషా పాడిన పాట అయితే వింటారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రేణి చిత్రం నుండి పార్థసారథి చిత్ర గారు పాడిన పాట అయితే ఇప్పుడు విన్నారు కదా. మరి తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత నీ స్నేహం చిత్రం నుండి ఈ పాట మీకోసం.

కార్తికేయ చిత్రం నుండి నైరేష్ అయ్యర్ పాడిన పాట అయితే విన్నారు. ఇప్పుడు ఖడ్గం చిత్రం నుండి చిత్ర పాడిన పాట వింటారు.

రోజంతా పనులు, పరుగులు, టెన్షన్స్. ఇప్పుడు కాస్త అన్నిటికీ పాజ్ చెప్పే టైం. మీకోసం వస్తుంది మీకు ఇష్టమైన మెలోడీ మ్యాచ్. బ్యాక్ టు బ్యాక్ మెలోడీస్, ఈ పాటల మధ్యలో కాస్త నవ్వించే మాటలు, కాస్త యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, స్ట్రెస్ని తగ్గించుకునే చిన్న చిన్న టిప్స్, ఇంకా మంచి నిద్ర కోసం బెడ్ టైమ్ ఐడియాస్ కూడా మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నా. ఈ ఆధునిక కాలంలో చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మరియు వ్యక్తిగత సమస్యల వల్ల చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే మన ఆరోగ్యం మరియు మనసుపై ప్రభావం పడుతుంది. అందుకే స్ట్రెస్ను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. రోజంతా కొంత సమయాన్ని వ్యాయామం చేయడం, నడకకు వెళ్ళడం, యోగా చేయడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. లోతుగా శ్వాస తీసుకోవడం, ధ్యానం చేయడం వల్ల మనసులో ఉన్న ఆందోళన తగ్గుతుంది. అదేవిధంగా సరైన నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు మినిమం 7 లేదా 8 గంటల నిద్రపోతే శరీరం విశ్రాంతి తీసుకొని కొత్త ఉత్సాహంతో పనిచేయగలుగుతుంది. ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, డ్రాయింగ్ చేయడం లేదా తోట పని వంటి హాబీలు చేయడం వల్ల మనసును ఆనందంగా ఉంటుంది. అలానే

కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయం గడపడం వల్ల మన భావాలను పంచుకోవచ్చో, దీనివల్ల మనసు తేలికవుతుంది. మరి మరిన్ని విషయాలు వీటి కోసం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక మెలోడీ సాంగ్ మీకోసం.

ప్రకృతిలో కొంత సమయాన్ని గడపడం వల్ల మన స్ట్రెస్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పార్క్ లేదా ప్రశాంతమైన ప్రదేశాల్లో కొంత సమయం గడిపితే మనసుకు నెమ్మదిగా హాయి కలుగుతుంది. అదేవిధంగా పనులను సరిగ్గా ప్లాన్ చేసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. పనులను ఆలస్యం చేయకుండా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం, చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండడం వల్ల మన జీవితం సంతోషంగా ఉంటుంది. మొత్తానికి ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి ఆలోచనలు మరియు సరైన జీవనశైలి పాటిస్తే స్ట్రెస్ను సులభంగా నియంత్రించవచ్చు మరియు ఆరోగ్యంగా జీవించవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ మరియు డాక్టర్ రామకృష్ణ శేషసాయిబాబు.

0: వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరించి 34 గడియల 56 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 అదిగో స్వామివారు వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడవాహనారూఢుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క 2 రెక్కల మధ్యలో పట్టుకొని పొదిని పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మౌతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026 చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు, అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాహిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వరః అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని 1 శాఖ, బృహత్ సామమని 1 శాఖ, ఈ 2 శాఖలే 2 రెక్కలుగా కలిగినటువంటి వాడై స్వామిని తన రెక్కల మధ్యలో పొదిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని చక్కగా తీసుకుని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వరః అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టి స్వయంగా సుప్రభాతంలో ఆ అన్నంగరాచార్య స్వామి వారు కీర్తిస్తారు, శ్రీశేషశైల గరుడ చల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని. 7 కొండలు, 7 కొండలలో గరుడాచలం, గరుడ పర్వతం కూడా 1. కాబట్టి

0: ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు. అలిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవయుగే అని పెద్దల మాట. త్రేతాయుగంలో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటం అనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోకాద్ గరుడే విష్ణో క్రీడాచలో వెంకట నామధేయ ఆనీయచ స్వర్ణముఖి సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో అని. కాబట్టే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించినారు. కాబట్టే వేదమంత్రం కూడా అరాయికాణే గిరింగచ్చే తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం. కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలు మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవిందా గోవిందా. తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవిందనామ స్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్టి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతములైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడాయన వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది ఈ సన్నివేశం ద్వారా. కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరువడి అని సంప్రదాయవేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపుడు శ్రీ వినత కుమారుడు ప్రసిద్ధగతిని పరిచర్య సల్పగా పావన శంఖ చక్రముల పారణుతులు ప్రకటింపచేయగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్నలగునే కరుణాలయ వెంకటేశ్వరా. మద్దూరి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు.

0: మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా, చెయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్యాలు చేయటానికి సదా సన్నద్ధంగా ఉంటాడు గరిత్మంతుడు. మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నెగిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అన్యలి ముద్రలో నిలిచి అన్యలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని, ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడి రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట, అందువల్లనే అంజలి ముద్రతో ఉంటాడు. ఆయనే ఇప్పుడు రెండు చేతులు చాచి స్వామివారి మృదుమధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించే ఎంత అద్భుతం అంటే, మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి, ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది, జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి ఆ జ్ఞానమే మూర్తి భవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు, శ్రీనివాసులు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే, మహానుభావులు చక్కగా చెప్పారు, మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగర సశ్రేయంసి జతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే, రోగల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది మార్కండేయ అది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో శరణాగతి చేస్తారో అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం, ఈ సంసారం అనేటువంటి సముద్రం, సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే కానీ ఇక్కడ భగవత్ పాదాలనేటువంటి వాటిని పట్టుకుంటే మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తోందిట ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నారు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశారు దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత్ శర్మ గారు మరికొన్ని విశేషాలను వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడాద్రివాస గోవింద గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుని రెక్కల మధ్య అన్ని వైపుల నుంచి దివిటీలు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్తోపచార భక్తోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్ని

0: శ్రేష్ఠ శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్న. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు. కాబట్టే శతాబ్దాల తరబడి ఎవరినైతే చూడాలని అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారో అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు. గోదాదేవి సమర్పించినటువంటి అత్యంత పరిమళభరితమైన పుష్పమాలలు ధరించి మకర కంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తారు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు. ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు చాలా గొప్పదైన ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామి వారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు. నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, సతులు సుతులు పరిసరులు బంధవులు హితులు కొలువగా ఇందరును, శత సహస్ర యోజన వాసులును వ్రతములతోడని ఒత్తురు కదలి, నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను, కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని వెలగుచు ఒత్తురు కదలి, నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా మిమ్మల్ని మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాజగిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం కలుస్తాం పిలుస్తాం ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకున్నామని ఆయన్ని ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చి అదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తలుస్తున్నారు. అయ్యా సాయిబాబు గారు మీరు అందుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అత్యంత ఆనందదాయకంగా మనమంతా ఇప్పటిదాకా చక్కగాని శ్రవణం చేశాం. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేత కాదంటారా, స్మరణ చేయమన్నారు. గోవిందనామ స్మరణం స్మరణాదిష్టవర్షుణ భవాబ్ధితానం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్య.

0: అహం వెంకట శైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తన బాగుగా కీర్తన చేయడం. ఎవరిని కీర్తించాలి? భగవానునే. ఆయన నామ రూప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతుంది? నోరు పవిత్రమవుతుంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం? తినటం చేస్తాం. ఈ రెండింటినీ పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా? నామం చేయమన్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్ నుంచి, ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణకీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయలేము అని అంటే మనం ఉన్న చోటని గోవిందనామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు, మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికి ఏమి దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం. భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువుగారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి. ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటుంది? వ్యక్తం అవుతూ ఉంటుంది, అర్చన ద్వారా అవుతోంది. పాదసేవనం, అర్చనం. మనకు తెలిసిన భగవంతుని యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైనా రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తచ్చేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతుంది, నిర్మలత్వం కలుగుతుంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతుంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద, అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా, భక్తి ద్వారా, సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద,
1: గరుడ వాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవిందనామస్మరణతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా అన్యవైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం, సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి. బృహత్సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు, ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడడం, అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు.

0: తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యప నందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యపఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేపి వా విషం నాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. ఇట్లా స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తే ఆయన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని, విషారి అని, అజితాడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్ష్యుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యపనందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబాధకి తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో గాని, వ్యవహారం యుద్ధంలో, వ్యవహారంలో అలాగే విజయము అనేది ఆయన్ను చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పిస్తున్నటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్ది ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం. శ్రీ అక్క అంగాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ మంగళాద్యాని, మంగళ మధ్యాని, మంగళాంతాని, కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, తలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఆర్

మీరు ఇంతవరకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై శ్రీవారి విహరణ విజయవాడ కేంద్రం నుండి ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం విన్నారు.

0: తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు ఆధునిక నైపుణ్యాలు భవిష్యత్ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. 20వ రోజ్గార్ మేళాను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ 100 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు FTAలు కుదుర్చుకుందని, ఇది దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లను, యువతకు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను తెరిచిందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు చెందిన యువత నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, మన నిపుణులు స్టార్టప్ల నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
2: आज भारत का युवा आगे बढ़ रहा है. अब आप सभी की भारत सरकार में रहते हुए ये जिम्मेदारी है कि देश के युवाओं की आकांक्षाओं को समझते हुए आप अपने काम को बखूबी निभाएं. हर फाइल पर किया गया सिग्नेचर युवा एस्पिरेशंस को आगे बढ़ाने वाला होना चाहिए. इनोवेशन से इन्वेस्टमेंट बढ़े और इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट के नए अवसर बने कि जिन परेशानियों से आप गुजरे हैं दूसरे युवाओं को न गुजरना पड़े.
1: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలపై తరచూ నెపం మోపడం సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఆధ్వర్యంలో ఈరోజు ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్యారిస్ COP21 సదస్సులో చేసుకున్న ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక G20 దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని, గడిచిన 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం 3 రెట్లు పెరిగిందని చెప్పారు. క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, అణు విద్యుత్ ఉత్పత్తిపైన దృష్టి సారించామన్నారు. ఇదే సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ పర్యావరణ రక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు ట్రిబ్యునల్

0: వనరులు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని చెప్పారు. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడుకోవడం, సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొంటూ,
1: A river does not experience pollution according to administrative boundaries. A forest does not understand the distinction between one project from another. The atmosphere does not recognize national frontiers. Climate adjudication must therefore look beyond the immediate proposal and examine the larger ecological system of which that project forms a part. The global judicial experience is equally instructive because there is no single constitutional route to environmental protection.
0: ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ తరపున ప్రస్తుతం దాదాపు 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. దేశంలో డిజైన్ ప్రతిభకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సుమారు 85,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సు వేదికగా ఆయన విలేకరులతో ఈరోజు మాట్లాడారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలు, ఇన్వెస్టర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన భరోసానిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు, జమ్మూకాశ్మీర్ లడక్ హైకోర్టుకు 1 నియమితులయ్యారు. మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన నిజమైన లబ్దిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటం, నిబంధనలకు విరుద్దంగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయుర్వేదంతో పాటు ఇతర ఆయుష్ వైద్య విధానాల్లో కృత్రిమ మీద ఏఐ వినియోగాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆయుష్ గ్రిడ్ డిజిటల్ వేదిక ఆధారంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, విద్య, సమాచార సేవలు వంటి పలు రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పౌరులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్లను అభివృద్ది చేస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యోగా సారథి యోగా సూచనల కోసం ఏఐ చాట్బాట్గాను, నివేశ్ సారథి ఆయుష్ రంగంలో పెట్టుబడుల కోసం ఏఐ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని సవలియాపురం గుంటూరు మార్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల బలోపేతానికి 142 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వెర్షన్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 250 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహితో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారుల కవాతులో 501 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి మను బాకర్, పవన్ సెహ్రావత్ నాయకత్వం వహించారు. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని క్రీడాంశాలు ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. నిషన్ వేదికగా రేపు జరిగే 2వ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్ బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపు

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మరోవైపు మరట్వాడా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, కొంకన్, గోవా, ఒడిశా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అండమాన్, నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తెలుగులో జాతీయవార్తలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన జాలాది రాజారావు.

ఆలోచిస్తూ నారు కోశావా, నీరు పెట్టావా, కోట కోశావా, కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యం ఎత్తుకుని తిని బ్రతికే నీకు శిష్టుడు కట్టాలరా? అని ఫళ ఫళ సంకళ్ళు తెంచి స్వరాజ్య పో

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా సింహాసనం చిత్రం నుంచి రాజ సీతారాం పి సుశీలా పాండే పాట వింటారు. రచన వేటూరి సుందరరామ్మూర్తి.

తర్వాత వర్షం చిత్రం నుంచి కేఎస్ చిత్ర రాక్యూబ్ అలం పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

తరువాత విక్రమార్కుడు చిత్రం నుంచి ఎంఎం కేరవాని సునీత ఉపాధ్యాయ రాష్ట్ర పాడిన పాట వింటారు. రచన ఎంఎం కేరవాని.

బావ బామతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాట పాట వింటారు, రచన వేటూరి సుందరరమూర్తి.

చివరగా పెళ్లి సందడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంఎం కీర్వాణి పాడిన పాట వింటారు, రచన చంద్రబోస్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొద్దిసేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ తాజా సమాచారం అక్టోబర్ 4వ తారీఖు వరకు వస్తుంది. ఇది రిలే ముగిసే వరకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత ముదరాలు. ముందుగా చెట్టు కింద ప్లేటర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రమణ్యం చిత్రపాడిన పాట వింటారు. రచన వెన్నెల కంటి.

తర్వాత శివరంజని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన శ్రీనారాయణ రెడ్డి.

తర్వాత జ్యోతి చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాండ్ పాట అంటారు రచన.

తర్వాత గోపాలరావు గారు అంబాయి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన వేటూరి సుందరరామ్మూర్తి.

తర్వాత తూర్పు పడమర చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అంటారు, రచన సి నారాయణ రెడ్డి.

తర్వాత పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు, రచన వేటూరి సుందరరామ్మూర్తి.

0: Anup Bhakar and Kabaddi player Pawan Sehrawat during the athletes' parade. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లో ముఖ్య ప్రసారాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, వింత వింత రూపాలలో బృందగానం రచన లోసాన, సంగీతం శ్రీ కేబీకే మోహన్ రాజు, 6:10 భక్తి రంజని, శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన, తర్వాత సన్నతి గీతాలు, 6:30 చింతన, బైబిల్ సూక్తులు, వ్యాఖ్యాత రివరెండ్ డాక్టర్ జాన్ అగస్టిన్ షారన్ కుమార్ గోవాడ, 6:30 పొలం పనులు, రైతు ఉత్పత్తుల మార్కెట్ ధరలు అవగాహన గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో, 7:15 ఈ మాసం పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 7:20 ఉదయ సమయాల్లో నేటి మాట. తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, తర్వాత తెలుగు సినిమా హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, తర్వాత యానీ బెసెంట్ గారి వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు, అనంతరం లేఖావళి. శ్రోతలు ఉత్తరాలు వాట్సాప్ ద్వారా కానీ, పోస్ట్ కార్డు ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయపరచవచ్చు. అనంతరం పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవ, తర్వాత సమాచారవాణి. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత కచేరీ, శ్రీమతి చాగంటి రమ్య కిరణమయ్య, గానం శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమత్ వాహనంపై శ్రీవారి విహరణ, విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12:40 భక్తి సంగీతం, శ్రీమతి చిక్కలవలస శ్రీదేవి మోహన్ పాడిన భక్తి గీతాలు, శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ పురణం రవీంద్రుడు మృదంగం, తర్వాత స్వచ్ఛతాహి సేవ, 1:33 మహిళా అని స్త్రీల కార్యక్రమంలో మేడుపండు కథానిక గురించి శ్రీమతి సత్యవరపు దేవి. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులచే అష్టవదానం. 3:00 అనివార్యం నాటిక, రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తెత్తలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం కె రమేష్ బాబు. ఇక రేపటి ప్రసారాల్లో 5:00 యువాని యువజన కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, తర్వాత స్వచ్ఛతాహి సేవ, అనంతరం వ్యక్తిత్వం గురించి వింటారు. 7:15 పల్లె సేవలు, రైతు ఉత్పాదకతను మెరుగుపరిచే సంఘటిత కార్యక్రమాల గురించి వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం, తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. రాత్రి 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనంపై శ్రీవారి విహరణ, వ్యాఖ్యాతులు శ్రీ ఎంజి నందన్ భట్ మరియు శ్రీ ఆర్ రాఘవేంద్ర, ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ తాజా సమాచారం 4 అక్టోబర్ వరకు వస్తుంది. ఇది రిలే ముగిసే వరకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు, ఇవి రేపటి ప్రసారాల్లో ముఖ్య

ప్రసార విషయాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వర్షపాతం 0.8 సెంటీమీటర్లుగా నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38.8 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం 1.6 సెంటీమీటర్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం పాక్షికంగా మేఘకృతమై ఉంది. అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియపరుస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. అది గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. అలాగే అండమాన సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగాలతో గాలులు వీచే గరిష్టంగా ఇవి 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు అండమాన సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 40 నుండి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. స్టూడియోలో సమయము 11:16:47 కావస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు అంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 321.6 మీటర్స్ అనగా 928 కిలోహెర్ట్జ్పై మీడియం వేవ్ ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

మొత్తం తిరిగి రేపు ఉదయం 5 గంటల 51 నిమిషాలకు 323.6 మీటర్స్ అనగా 928 కిలోమీటర్స్ పై మీడియం వేవ్ ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.